శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సికింద్రాబాద్లో ఒక బిల్డింగ్ 166 ఏళ్లుగా మన నగరాన్ని చూస్తోంది. అప్పటి బ్రిటిష్ సైనికుల కాలం నుంచి ఇప్పటి స్వతంత్ర భారతదేశం వరకు సికింద్రాబాద్ రూపం మారిన ప్రతి స్టేజ్లో ఇదే సాక్షి. ఆ భవనం ఏది, ఎందుకు కట్టారు, దాని గోడలపై ఉన్న పాత జ్ఞాపకాలేంటి, 1884 నాటి రంగురంగుల అద్దంలో దాగిన ఆ కథేంటి, అంతేకాదు గోథిక్ ఆర్కిటెక్చర్ అందం, 166 ఏళ్ల చరిత్ర, 2002 వచ్చిన ఇనాచ్ హెరిటేజ్ అవార్డు, యేసుక్రీస్తు బోధనలతో ముడిపడిన ఆధ్యాత్మిక అనుభూతి, ఇవన్నీ ఒకే చోట. అదే తిరుమలగిరిలోని ఆల్ సెయింట్స్ చర్చ్. 1860 మొదలైన ఈ అద్భుత ప్రయాణంలోకి ఈరోజు మనం కూడా ఒకసారి అడుగు పెడదాం. ఏముంది ఆ చర్చిలో, ఎందుకంత ప్రత్యేకం, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి క్షేత్రదర్శిని. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 FM లో నేను మీ ఆర్జే నాగ్.

క్షేత్రదర్శిని వింటున్నారు విత్ యువర్ ఆర్జనాగ్. మనలో చాలామంది ఎవ్రీడే క్రాస్ చేసే రోడ్డులో 166 ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడంటే మన సిటీలో, మన సికింద్రాబాద్లో అలాంటి ఒక పాత బిల్డింగ్ ఉంది. పాతదంటే 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు. ఈ చర్చ్ కథ మొదలైన సంవత్సరం 1860, అంటే 2026కి దాదాపు 166 సంవత్సరాల చరిత్ర. అదే సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ తిరుమలగిరి. 1860లో అప్పటి సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ ఉన్న సైనికుల కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సైనికులు, బ్యారక్స్, పెరేడ్స్, సైనిక జీవితం, వీటన్నిటి మధ్యలో ఈ చర్చ్. తిరుమలగిరి ఎంట్రన్స్మెంట్లో ద ఫస్ట్ పర్మనెంట్ స్ట్రక్చర్ ఇదేనని చారిత్రక ఆధారాలు కూడా చెబుతున్నాయి. అంటే ఈరోజు చూస్తున్న ఆధునిక సికింద్రాబాద్ రూపం రాకముందే ఈ చర్చ్ అక్కడ అలాగే నిలబడి ఉంది. 1860లో ఈ భవనాన్ని చూసిన మనిషి ఈరోజు మనం చూస్తున్న సికింద్రాబాద్ ఊహించగలరా? అప్పుడు గుర్రబండ్లు, ఈరోజు కార్లు. అప్పుడు చేతిరాత, ఇప్పుడు ఉత్తరాలు. ఈరోజు స్మార్ట్ ఫోన్స్. అప్పుడు బ్రిటిష్ కంటోన్మెంట్, ఈరోజు మనకు తెలిసిన బస్లింగ్ సికింద్రాబాద్. కాలం మారింది, నగరం మారింది, తరాలు మారాయి, కానీ ఆ చర్చ్ మాత్రం అదే నేల మీద అలాగే ఉంది. యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఇలా చెప్పారు, ఆకాశాన్ని భూమియు గతించును గాని నా మాటలు గతింపవు అని. ఆ మాటల్లోని శాశ్వతత్వాన్ని గుర్తు చేసేటట్టుగా ఈ చర్చ్ కూడా ఎన్నో మార్పుల మధ్య తన కథను అలాగే కొనసాగిస్తోంది. అందుకే హెరిటేజ్ అంటే పాత బిల్డింగ్ అని మాత్రమే కాదు, మన ముందు తరాలని మనతో కలిపే ఒక వంతెన. మరి ఈ 166 ఏళ్ల చరిత్రలో ఏం జరిగింది? ఎందుకు బ్రిటిష్ ఆర్మీ కోసం ఇక్కడ చర్చ్ కట్టారు? ఈ భవనం ఎందుకింత ప్రత్యేకంగా ఉంటుంది? దాని రంగురంగుల అద్దాల వెనక ఎలాంటి కథ ఉంది? ఆ తలుపులు

క్షేత్రదర్శనం వింటున్నారు. 1860లో బ్రిటిష్ కంటోన్మెంట్లోని సైనికుల కోసం నిర్మించబడిన ఆల్ సెయింట్స్ చర్చ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఒకప్పుడు సికింద్రాబాద్ అంటే జస్ట్ ఒక నగరం కాదు, అదొక కంటోన్మెంట్. సైనిక జీవితం అక్కడి డైలీ లైఫ్లో ఒక ముఖ్యమైన భాగం. అలాంటి సమయంలో తిరుమలగిరిలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఇది ఫస్ట్లో గ్యారిసన్ చర్చ్గా యూజ్ చేశారు, అంటే సైనికుల ఆధ్యాత్మిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రార్థనా స్థలం. ఒకసారి ఒక సైనికుడి జీవితాన్ని ఊహించండి. డ్యూటీ, డిసిప్లిన్, రోజంతా మిలిటరీ రొటీన్, అలాంటి జీవితంలో కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థించడానికి ఒక స్థలం. ఆ స్థలమే ఈ చర్చ్. కానీ చరిత్రలో ఏది ఒకే చోట ఆగిపోదు. 1947 వచ్చింది, భారతదేశం స్వతంత్రమైంది, సౌత్ ఇండియాలోని వివిధ ప్రొటెస్టెంట్ ట్రెడిషన్స్ కలిసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడింది. అలా ఆల్ సెయింట్ చర్చ్ ప్రయాణంలో కూడా ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈరోజు ఈ చర్చ్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలో కొనసాగుతోంది. ఇంకో అందమైన విషయం, ఇక్కడ ఆరాధనలో ఇంగ్లీష్, తమిళ్, హిందీ వంటి భాషలు కూడా స్థానం ఉంది. అంటే ఒకప్పుడు బ్రిటిష్ సోల్జర్స్ కోసం నిర్మించిన స్థలం తర్వాత తరాల ప్రజలు కూడా ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారింది. ఇదంతా చూస్తుంటే శాంతి మీకు కలుగునుగాక అని యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తొస్తుంది. దేశాలు మారినా, పాలనా వ్యవస్థలు మారినా, భాషలు మారినా, మనిషి కోరుకునే శాంతి మాత్రం మారదు కదా. బహుశా అందుకే 1860లో మొదలైన ఈ ప్రార్థనా స్థలం ఈరోజు కూడా తన తలుపులు తెరిచి ఉంచుతోంది. ఇదే చరిత్రలోని వండర్ఫుల్ థింగ్. ఒక భవనం ఒక ఉద్దేశంతో పుడుతుంది, కానీ కాలంతో పాటు దాని అర్థం మరింత విస్తరిస్తుంది. బ్రిటిష్ గ్యారిసన్ చర్చ్గా మొదలైన ఆల్ సెయింట్స్ చర్చ్ ఈరోజు ఒక హెరిటేజ్ ల్యాండ్మార్క్ మాత్రమే కాదు, ఒక లివింగ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇదే మన ఆల్ సెయింట్స్ కథలోని రెండో అధ్యాయం. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

కొన్ని భవనాలు మనల్ని లోపలికి రమ్మని పిలుస్తాయి, కొన్ని భవనాలు మనల్ని బయట నుంచే ఆపి చూస్తాయి. ఈ రెండూ చేసే తిరుమలగిరిలో ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ గురించి మనం ఈరోజు క్షేత్ర దర్శనంలో మాట్లాడుతున్నాం. బయట నిలబడి చూస్తే మొదట కనిపించేది దాని ఎత్తు, ఆ వర్టికల్ స్ట్రక్చర్, గోథిక్ ఆర్కిటెక్చరల్ క్యారెక్టర్, టవర్, బెల్ఫ్రై, టరెట్స్, పాయింటెడ్ ఫార్మ్స్ అన్నీ కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన మ్యాజెస్టిక్ లుక్ కనిపిస్తుంది. అందుకే ఆల్ సెయింట్ చర్చ్ను గోథిక్ ఆర్కిటెక్చర్కి ఒక మంచి ఎగ్జాంపుల్గా రికగ్నైజ్ చేస్తారు చాలామంది. కానీ ఈ భవనం అందం బయటితో అయిపోదు, లోపలికి వెళ్ళినప్పుడు వెలుగు కూడా ఈ ఆర్కిటెక్చర్లో ఒక పాత్ర పోషిస్తుంది. అదే స్టెయిన్డ్ గ్లాస్, సాధారణ అద్దం కాదు, రంగురంగుల గ్లాస్ ద్వారా సూర్యకాంతి లోపలికి వచ్చినప్పుడు అది ఒక చిత్రంలా మారుతుంది. ఆల్ సెయింట్ చర్చిలోని ప్రధాన స్టెయిన్డ్ గ్లాస్ విండోలో యేసుక్రీస్తు శిలువను మోస్తున్న దృశ్యం ఉంటుంది. ఆ విండో 1884 నాటిదిగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పుడు 1884 ఒకసారి ఈ నెంబర్ని ఆలోచిస్తే మనకు ఈరోజు ఫోటో తీయడానికి సెకండ్స్ చాలు. కానీ అప్పట్లో కళాకారుల నైపుణ్యం, గ్లాస్ పీసెస్, రంగులు, వెలుతురు ఇవన్నీ కలిపి ఒక శాశ్వతమైన కళాఖండాన్ని సృష్టించారు. లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్పిన మాటను గుర్తు చేసేటట్టుగా ఆ రంగుల అద్దాల గుండా లోపలికి వచ్చే వెలుగు చాలా అందమైన భావాన్ని ఇస్తుంది. వెలుగు చీకటిని తొలగిస్తుంది, ఆశ నిరాశను దాటిస్తుంది, ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఇక్కడి ఆర్కిటెక్చర్ కేవలం రాళ్ళు, గోడలు, కిటికీలు కాదు, లైట్, కలర్, ఫెయిత్, క్రాఫ్ట్స్మెన్షిప్ అన్నీ కలిసిన ఒక విజువల్ పోయిట్రీ. అందుకే తర్వాత ఎప్పుడైనా ఆల్ సెయింట్స్ చర్చ్ను చూస్తే ఇది ఒక పాత చర్చ్ అని మాత్రమే అనుకోకండి, ఇది వెలుగుతో కథ చెప్పే 166 ఏళ్ల కళాఖండం. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ఒక పాత బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు మనం సాధారణంగా ఏం చూస్తాం? గోడలు, తలుపులు, కిటికీలు, ఒక ఆల్టర్. కానీ అన్ని హెరిటేజ్ బిల్డింగ్స్లో గోడల్ని కూడా చదవాలి. అలాంటి ప్రదేశమే ఆల్ సెయింట్స్ చర్చ్. ఎందుకంటే ఈ చర్చ్ గోడలపై ఉన్న మెమోరియల్ ట్యాబ్లెట్స్ ఒకప్పుడు ఇక్కడ జీవించిన మనుషుల జ్ఞాపకాల్ని మనకు గుర్తు చేస్తాయి. చారిత్రక వర్ణనల ప్రకారం చర్చిలో బ్రిటిష్ అధికారులకు సంబంధించిన సుమారు 16 మెమోరియల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే, ఒక పేరు మనకు సాధారణంగా ఒక పేరు మాత్రమే, కానీ ఆ పేరు వెనుక ఒక జీవితం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక సేవ కూడా ఉండొచ్చు, కాలం ఉండొచ్చు, ఒక జ్ఞాపకము ఉండొచ్చు. అలాగే పాత ప్యూస్, యాంటిక్ ల్యాంప్స్, బాప్టిజమల్ ఫాంట్ ఇలాంటి వస్తువులు కూడా ఈ చర్చిలో చరిత్రలో భాగంగా నిలిచాయి. ఒక పాత బెంచ్ కనిపిస్తే ఇది పాతది అని అనిపించవచ్చు, కానీ అది ఎన్ని తరాల్ని చూసిందో, ఎన్ని ప్రార్థనల్ని విందో, ఎన్ని ఆనందాల్ని, ఎన్ని బాధల్ని, ఎన్ని వీడ్కోళ్లను, ఎన్ని కొత్త ఆరంభాలను చూసిందో కదా, మనకు తెలియదు. యేసుక్రీస్తు బోధనలో ఒక అందమైన మాట ఉంది, నీ పొరుగువానిని నీలాగుననే ప్రేమించుము అని. ఆ మాట ఒక మనిషి విలువను గుర్తు చేస్తుంది. అలాగే హెరిటేజ్ కూడా మనుషుల జ్ఞాపకాలకు విలువ ఇవ్వడం, పాత భవనాన్ని కాపాడడం అంటే కేవలం రాళ్లను కాపాడటం కాదు, అందులో నిక్షిప్తమైన మనుషుల కథల్ని కాపాడటం. అందుకే ఆల్ సెయింట్ చర్చ్లోని ప్రతి పాత వస్తువును ఒక ఆబ్జెక్ట్గా కాకుండా ఒక విట్నెస్గా చూడాలి. ఎందుకంటే కొన్ని పుస్తకాలు కాగితంపై చరిత్రను రాస్తాయి, కొన్ని భవనాలు తమ గోడల మీదే చరిత్రను మోస్తాయి. ఆల్ సెయింట్ చర్చ్ అలాంటి ఒక చరిత్ర కలిగిన పుస్తకం. దాని పేజీలు గోడలు, దాని అక్షరాలు జ్ఞాపకాలు. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. క్షేత్రదర్శిని వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగ్.

క్షేత్రదర్శనం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్లో సమయం 6:45 దాటి 17 సెకండ్లు. ఒక బిల్డింగ్ 100 సంవత్సరాలు నిలబడడం గొప్ప విషయం, కానీ 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దాని స్పెషాలిటీని, దాని నిర్మాణ శైలిని, దాని చారిత్రక స్వరూపాన్ని కాపాడటం ఇంకా గొప్ప విషయం. అందుకే ఆల్ సెయింట్ చర్చ్కు వచ్చిన ఒక ముఖ్యమైన గౌరవం ఇంటాచ్ హెరిటేజ్ అవార్డ్ 2002. ఈ ఇయర్లో హైదరాబాద్లోని కొన్ని ముఖ్యమైన హెరిటేజ్ స్ట్రక్చర్స్కి ఇంటాచ్ హెరిటేజ్ అవార్డ్స్ లభించాయి. వాటిలో ఆల్ సెయింట్ చర్చ్ తిరుమలగిరి కూడా ఒకటి. ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. హెరిటేజ్ అవార్డ్ అంటే ఇది పాత బిల్డింగ్ అని ఇచ్చే సర్టిఫికెట్ కాదు. ఈ బిల్డింగ్ ఒక చరిత్ర

దీన్ని కాపాడటం ముఖ్యం అని గుర్తింపు ఇచ్చినట్టు. అది ఒక బిల్డింగ్కి మాత్రమే వచ్చే గౌరవం కాదు, దాన్ని కాపాడిన వారికి, దాని విలువను గుర్తించిన వారికి, దాని చరిత్రను గౌరవించిన సమాజానికి కూడా ఇచ్చే రెస్పెక్ట్. యేసుక్రీస్తు చెప్పినట్లు భూమి మీద మీకు ధనములను పోగు చేసి కొనవద్దు అనే మాట మనకు ఒక పెద్ద ఆలోచన ఇస్తుంది. మనిషి కట్టిన భవనం, దాని విలువ కేవలం ఆస్తి విలువలో ఉండదు, దాని జ్ఞాపకాల విలువలో కూడా ఉంటుంది. కొత్త బిల్డింగ్ కట్టడం అభివృద్ధి, కానీ పాతదనాన్ని కాపాడడం మన ఐడెంటిటీ. మన హైదరాబాద్లోని హెరిటేజ్ అంటే కొన్ని ప్రసిద్ధ మాన్యుమెంట్స్కే పరిమితం కాదు, మన చుట్టూ మన రోజువారీ జీవితంలోనే చరిత్ర ఊపిరి పీల్చుకుంటున్న ఎన్నో భవనాలున్నాయి. అందులో తిరుమలగిరిలోని ఆల్ సెయింట్ చర్చ్ ఒకటి. 2002లో హెరిటేజ్ రికగ్నిషన్ ఈరోజు కూడా దాని చారిత్రక విలువని గుర్తు చేస్తుంది. అందుకే దాన్ని చూసినప్పుడల్లా మన నగరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కథ అని మనకు గుర్తురావాలి. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

క్షేత్రదర్శిని వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. మనం మాట్లాడుకుంటున్న ఆల్ సెయింట్స్ చర్చ్ తిరుమలగిరి ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలో కొనసాగుతోంది. ఇంగ్లీష్, తమిళ్, హిందీ అన్ని భాషల్లో ప్రార్థనలు, వివిధ తరాల ప్రజలు, కానీ ఒకే ప్రార్థనా స్థలం. ఇదే ఈ చర్చి కథలో అత్యంత అందమైన విషయం. కాలం మారింది, భాషలు మారాయి, కానీ ప్రార్థనకు అవసరమైన మనసు మాత్రం మారలేదు. యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఇలా అన్నారు, అలసిపోయి భారముతో ఉన్న వారందరూ నా యుద్ధకు రండి అని. ఎన్ని తరాలు గడిచినా మనిషికి ఒక ప్రశాంతమైన ప్రదేశం అవసరం. తన బాధను చెప్పుకోవడానికి, తన ఆనందాన్ని పంచుకోవడానికి, తన ఆశల్ని ప్రార్థనగా మార్చుకోవడానికి, అలాంటి స్థలంగా ఈ చర్చ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒకసారి ఆలోచించండి, 1860లో ఇక్కడికి వచ్చిన సైనికుడు తాను చూస్తున్న ఈ భవనం 166 సంవత్సరాల తర్వాత కూడా నిలబడుతుందని ఊహించి ఉండకపోవచ్చు కదా. కానీ ఈరోజు 2026లో మనం అదే భవనాన్ని చూస్తున్నాం. అదే గోడలు, అదే గోతిక్ క్యారెక్టర్, శతాబ్దం దాటిన స్టెయిన్డ్ గ్లాస్, పాత జ్ఞాపకాలు, కొత్త ప్రార్థనలు ఒకే ప్రదేశంలో కాలం మొత్తం కలిసిపోయింది. అందుకే ఆల్ సెయింట్స్ చర్చ్ను కేవలం ఒక పాత చర్చ్ అని పిలవడం చాలా చిన్నమాట. ఇది ఒకప్పుడు బ్రిటిష్ కంటోన్మెంట్కి సాక్షి, ఒక ఆర్కిటెక్చరల్ ట్రెజర్, ఒక కమ్యూనిటీ స్పేస్, ఒక హెరిటేజ్ ల్యాండ్మార్క్, అండ్ మన సికింద్రాబాద్ చరిత్రకు ఒక లివింగ్ మెమరీ. బహుశా ఈ చర్చ్ మనతో ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ దాని గోడలు మాట్లాడుతున్నాయి, దాని గంట మాట్లాడుతోంది, దాని రంగుల అద్దాల గుండా వచ్చే వెలుగు మాట్లాడుతోంది, దాని పాత వస్తువులు మాట్లాడుతున్నాయి. అవి చెప్పేది ఒకటే, కాలం మారుతుంది, కానీ ప్రేమ, శాంతి, విశ్వాసం, జ్ఞాపకాలు, వాటికి వయసు ఉండదు. కాబట్టి తర్వాత ఎప్పుడైనా తిరుమలగిరిలో ఆల్ సెయింట్స్ చర్చ్ కనిపిస్తే ఒక క్షణం ఆగి చూడండి. ఎందుకంటే మీరు చూస్తున్నది ఒక బిల్డింగ్ కాదు, 1860 నుంచి 2026 వరకు మన కళ్ళ ముందు నిలిచిన ఒక చరిత్ర. మన నగరానికి, మన వారసత్వానికి, మన ఆధ్యాత్మిక జ్ఞాపకాలకు ఇదొక ప్రతిరూపం. ఇది ఆల్ సెయింట్స్ చర్చ్ తిరుమలగిరి గుండెల్లో కాలాన్ని దాటి నిలిచిన ఒక అందమైన జ్ఞాపకం. క్షేత్రదర్శిని వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. ఈ హెరిటేజ్ స్పెషల్లో నాతో కలిసి 1860 నుంచి ఈరోజు వరకు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మన నగరాన్ని ప్రేమిద్దాం, మన చరిత్రను తెలుసుకుందాం, మన హెరిటేజ్ను కాపాడుకుందాం. ఇంతటితో మన క్షేత్రదర్శిని కార్యక్రమాన్ని ముగిద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈరోజు ఉదయం 7:15

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్

0: శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక, వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగవసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోనే భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్లో నిర్వహించే జీజేఈ పీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదులుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం

0: ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండయ్ హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డీ ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ వేముల గౌరీశంకర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది, ఏ ఏ ఫీల్డ్స్లో, అది ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెల్త్ రంగం కావచ్చు, ఎలాంటి వారికి ఎలాంటి పరిరక్షణ ఇవ్వబడింది అనే విషయాలు తెలియజేస్తారా?
1: అలాగే మీకు, మనకు భారతదేశము గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. సో వ్యవసాయం చేసి వ్యవసాయదారులు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వాళ్ళు కూడా వినియోగదారులు ఇస్తారండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రైతులు ఆరోపణ ఏంటంటే, మేము కొన్న విత్తనాలు సరిగా లేదు, అది కల్తీ విత్తనాల వల్ల మాకు పంట నష్టం జరిగిందని చెప్పేసి చాలా కేసులు రావటం జరుగుతుంది. నేనే దాదాపు 100 కేసులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సహజంగా ఏంటంటే, వీళ్ళు కొన్ని లోపాలు జరుగుతుంటాయి, రైతులకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి కోర్టుకు వచ్చి కందమూరు కమిషన్కి వచ్చేసి న్యాయం అడుగుతుంటారు. ఇప్పుడు రైతులు సాధారణంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా కొంటే వాళ్ళు బిల్లు తీసుకోండి, బిల్లు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు వేస్తే, సపోజ్ ఉదాహరణకు మనం పత్తి విత్తనాలు వేసారనుకుందాం, పత్తి విత్తనాలు ఏ విత్తనాలు వేసినప్పుడు ముందు మొలకెత్తుతుంది, దాన్ని జర్మినేషన్ అంటారు. చాలా సందర్భాల్లో జర్మినేషన్ సరిగా రాదు, కొన్ని కంపెనీస్ 90% 95% దాకా వస్తాయి, కానీ 70% 60% 50% అంటే మొలకెత్తడం తక్కువ ఉంటే ఇమీడియట్గా అప్పుడే మనకు కంప్లైంట్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళకి కానీ, లేకపోతే అగ్రికల్చర్ అథారిటీస్ ఉంటారు, అగ్రికల్చర్ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏంటంటే జర్మినేషన్ మొలక బాగా నెత్తుతుంది, తర్వాత గ్రోత్ ఉంటుంది, మొక్కలు పెరగటం, ఆ మొక్కలు గ్రోత్లో కూడా చాలా సందర్భంలో డిఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు స్టంటర్ గ్రోత్ ఉంటుంది, ఆకులు ముడుచుకుపోతుంటాయి, కాండాలు సన్నబడిపోతుంటాయి, సో గ్రోత్ సరిగా ఉండదు. చాలా ఇంకో కొన్ని సందర్భాలు అంటే బాగానే ఎదుగుతూ ఉంటుంది చెట్లు, పూలు కూడా పడిపోతుంటాయి. ఇప్పుడు పూలు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కదా పాలినేషన్ అయ్యి తర్వాత కాయలు అవుతాయి, సో ఆ స్టేజ్లో పడిపోతుంటాయి. కాబట్టి ఆ గ్రోత్ సరిగా లేకపోయినా ఆ స్టేజ్లో కానీ, తర్వాత పూలు పిందెలు వచ్చే టైంలో కూడా చాలా పడిపోతుంటాయి. ఆ సందర్భంలో కూడా మనము అప్రాపరేట్ టైంలోనే మనము టైం వేస్ట్ కాకుండా మన అగ్రికల్చర్ అథారిటీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారండి. ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ ఫిజికల్గా ఏ విధంగా ఉంది, తర్వాత దాని లోపం ఏమిటి అది ట్రై చేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు గ్రోత్ బాగానే ఉంటుంది, సపోజ్ మనకు వరి వేస్తాం అనుకోండి, వరి ఒక రకం వరి వేస్తే 3-4 సీడ్స్ కలిసి ఉంటుంది, అట్లా విత్తనాలు ప్యాడీలో 3-4 ప్యాడీలు కలిసి వస్తాయి, అప్పుడు అన్ని ఒకేసారి పంటకు రావు, ఒకటి ముందు వస్తుంది ఒకటి వెనక వస్తుంది, సో ఒకటి వెరైటీ ఉంటుంది ఇంకో అడ్మిక్స్డ్ అంటారు దాన్ని, 3-4 వెరైటీస్ కలిసి ఉంటాయి ప్యాడీలో, సో ఒకటే టైం రాదు. కాబట్టి ఈ సందర్భాలు ఎప్పుడైతే మనం ఆ లోపాన్ని కానీ మనం కనిపెడతామో మన దృష్టికి వస్తుందో వెంటనే అప్రాపరేట్ టైంలో అథారిటీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే కూరగాయలు ఉంటాయి, మనకు ఫ్లవర్స్ ఉంటాయి, వ్యవసాయానికైతే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు, అదేవిధంగా ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వచ్చి హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అప్రాపరేట్ టైంలో కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా కంపెనీస్ దృష్టి కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అధికారులు వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి నోటీస్ జారీ చేసి వాళ్ళ సమక్షంలో ఈ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఫిజికల్గా గ్రోత్ అసలు జర్మినేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉన్నది, పూలు కానీ ఏమైనా పడిపోతున్నాయా, లేకపోతే ఈల్డ్ ఎంత వచ్చింది. ఒకసారి సపోజ్ ఒక పత్తి విత్తనాలు అనుకోండి, వాడు క్వింటాల్కి ఒక ఎకరానికి 20 క్వింటాల్స్ వస్తాయని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, దాంట్లో రాస్తారు, ఇక రెండో మూడో వస్తుంది ఆగిపోతాయి. సో మిరప పంట ఉంటుంది, మిరప వేస్తే 3-4 సార్లు పికింగ్ చేస్తారు, పంట తీసుకుంటారు, అది కూడా తక్కువ వస్తుంది. అప్రాపరేటర్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తారు. అవసరం అనుకుంటే ఈ శాంపిల్స్ తీసుకుని లీవ్స్ కానీ అంటే ఆకులు ఉంటాయి కదా వాటిని తీసుకొని, సీడ్స్ మిగిలిపోతే ఆ సీడ్స్ కొన్ని తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపించేసి, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి రకరకాల రైస్ రీసెర్చ్ సెంటర్స్ కానీ రకరకాల వాటికి అధాటి ఉంటాయి రీసెర్చ్ సెంటర్స్కి పంపించి వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఈ జర్మినేషన్లో ఎంత జెనటిక్ ప్యూరిటీ ఉందా సరిగా లేదా, లేకపోతే జర్మినేషన్ తక్కువ ఉందా, ఏది తక్కువ ఉంది, ఎందుకు తప్పు వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది చెప్పేసి వాళ్ళు ఇస్తారు సార్. సో అది సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా కందుమూరు ఫారం కొందరు డైరెక్ట్గా వెళ్తారు కేసులు, అది క్రాప్ ఉన్నప్పుడే కందుమూరు ఫారం వెళ్ళాలి, క్రాప్ అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత చెట్లు పీకేసిన తర్వాత పోతే కష్టమవుతుంది. అప్పుడు అవసరం అనుకుంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు, అవసరమైతే ఒక సైంటిస్ట్ని అపాయింట్ చేస్తారు,

0: వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఎంత ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నది, ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా లేవా, పంటలు ఉందా లేదా, అన్ని చూసి రిపోర్టు ఆ ప్లాంట్స్ ఉన్నప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తే దాని బేసిస్కి రిపోర్ట్ ఇస్తారు. అది సైంటిఫిక్గా ఉంటే 100% వినియోగదారులు ఈ రైతులు నష్టపరిస్థితి తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు రైతు ఏ స్థాయిలో పంట ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ తేడాని కానీ గమనించి అప్పుడే వెంటనే ఫిర్యాదు చేస్తే డెఫినెట్ గా చట్టం ప్రకారం ఏ లాభం జరగాలో ఆ లాభం జరగాలి, చివరి వరకు వేచి చూడొద్దని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రైతులతో పాటు ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా వింటున్నాం, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ చాలా మంది తీసుకోవడానికైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కానీ క్లెయిమ్ ఇచ్చే విషయంలో క్లెయిమ్ తిరస్కరించబడము, మా క్లెయిమ్ రిజెక్ట్ అయిందని నష్టపోయామని చెప్పడము, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చాలా మంది నష్టపోతుంటారు, మరి అలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చుంటారు?
0: సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినోదాడు అయితే అండి, మనకు కందుమూర ప్రొటెక్షన్ యాక్ట్ లో సేవలోని నిర్వచనం ఇచ్చారు, దానికి ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక సేవ కిందకు వస్తుంది. సో దీంట్లో ఇన్సూరెన్స్ అనేది దాంట్లో రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తారు. మనకు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా మనకు మన వాహనాలకి టూ వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, రకరకాల మోటార్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్కి ఫైర్ పాలసీస్ ఇస్తారు. అలాగే మనకు రైతులు కొందరు ఏంటంటే ఫిష్ పాండ్స్ ఇస్తారు, ఆక్వా కల్చర్ పాలసీస్ ఇస్తారు, అలా రకరకాల పాలసీస్ ఇస్తారు. సో మనకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మోటారు రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయి లేకపోతే దాంట్లో కాళ్ళు చేతిరిగితే ఆ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇచ్చే ఇన్సూరెన్స్ మటుకు రాదు. అది కాకుండా మిగతా అన్ని పాలసీస్ దీంట్లో వస్తాయి. అదేవిధంగా మనకు హెల్త్ పాలసీస్, మెడిక్లెయిమ్ పాలసీస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ యజమాని ఈ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఆ యజమానే పాలసీ తీసుకుంటారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి, అలాగే కొన్ని జనతా పాలసీస్ ఉంటాయి. జనతా పాలసీ అంటే మనం 1000 రూపాయలు 100 రూపాయలు కడితే ఒకటేసారి కట్టచ్చు. అలాగే కొందరుమంది ఇప్పుడు బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్లో ఉంటుంది, వాళ్ళకి ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆయనకి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అవి కూడా ఎన్ని రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ అని తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినోదాడైతాడు. చాలా మనకు ఉదాహరణ మీకు 2 రకాల కేటగిరీ చేయొచ్చు, ఈ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఏజెంట్స్ మన వెంటబడతారు. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫార్మ్ ఉంటుంది, పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్ ఫార్మ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రపోజల్ ఫార్మ్ దాదాపు చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న క్లాజెస్ ఉంటాయి, అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. దాదాపు 99% ఎవరు చదవలేరు, చదివిన కానీ మనకు అర్థం కాదు, అంత మైన్యూట్ క్లాజెస్ ఉంటాయి. అది మీరు సంతకం చేయడం సార్ మేము ఫిల్అప్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, కొన్ని ఎన్ని పళ్ళు ఉండే పళ్ళు ఏమైనా ఊడిపోయినా ఉంటుంది, లేదా లేడీస్ అనుకోండి ప్రెగ్నెంట్ లేడీ అని ఉంటుంది, లేకపోతే మెడికల్ హిస్టరీ గతంలో ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు, లేకపోతే ఇంతకుముందు వేరే పాలసీస్ ఏమైనా ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయని అడుగుతారు. ఆ తర్వాత ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, ఎన్ని రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి ఏం తెలియదు, సార్ మీరు సైన్ చేయని మేము ఫిల్అప్ చేస్తూ ఉంటారు, అది పాలసీ అయిపోతుంది. ఉదాహరణకి చెప్తాను అనుకోండి, ఇప్పుడు పాలసీ తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న చనిపోతాడు, చనిపోతే వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పంపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు ఈ పాలసీ తీసుకోవడానికి ముందు వేరే ఇంకా 2-3 పాలసీస్ ఉన్నాయి, మీరు తీసుకున్నారైనా మాకు చెప్పలేదు కాబట్టి మీరు సప్రెస్ చేశారు కాబట్టి ఈ పాలసీ వాల్యూడ్గా చాలా రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో హెల్త్ సంబంధించిన విషయాలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు, ఈ ప్రపోజల్ పెట్టేటప్పుడు అంటే పాలసీ కంటే ముందు మనం ప్రపోజల్ ఇవ్వాలి, ప్రపోజల్ ఫిల్అప్ చేయాలి, అన్ని ఇన్ఫర్మేషన్ పూర్తి చేయాలి. మెజారిటీ పాలసీ హోల్డర్స్కి ఎవరు తెలియదు, సింపుల్గా సంతకం చేస్తారు, ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఆ కాలమ్స్ అన్ని చదవరు, చదివిన అర్థం కాదు, మేము ఫిల్అప్ చేస్తూ ఉంటారు, అయిపోతుంది. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు, ఈ వైఫ్ ఎవరు ఉంటారు, ఈ చాలా ఇన్వెస్టిగేటర్ వచ్చేసి చాలా డీటెయిల్స్ పెడతారు, మీ ఇంట్లో ఏమైనా సంబంధించిన ఏ కాగితాలు తీసుకురమని చెప్తారు. చాలా సందర్భాలు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే గతంలో పాలసీ తీసుకోవడానికి ముందు ఈయనకు వేరే జబ్బులు ఉన్నాయి, అది మాకు చెప్పలేదు, చెప్పకుండా పాలసీ తీసుకున్నారు కాబట్టి యూ హావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ చేసి మమ్మల్ని మిస్లీడ్ చేసి ఆ పాలసీ
1: కాబట్టి మీకు
0: ఈ పాలసీ చెల్లదు, ఈ కాంట్రాక్ట్ ఇస్ విషియేటెడ్ అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాలు ఏంటంటే ఇప్పుడు బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, నవేటిస్ ఈ కాలంలో ఏదంటే అసలు డిసీజే కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్
1: కరెక్ట్
0: కాబట్టి అది ఒకటి ఉంటుంది. అట్లా చేస్తుంటారు. చాలా సందర్భాలు అసలు పేషెంట్కి తెలియదు, అసలు జబ్బులు ఉన్న సంగతి కూడా ఉండదు, తెలియదు. సపోజ్ మనకు లివర్ డిసీజ్ అనుకోండి, లివర్ డ్యామేజ్ అయితే అది అసలు ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. ఫర్ లివర్ డ్యామేజ్ కంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పడుతుంది, మనకు తెలియదు, పేషెంట్ ఉన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి పేషెంట్ తెలియదు, చాలా సందర్భం తెలియదు. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఈ పేషెంట్కి గతంలో ఏం డిసీజ్ ఉంది, ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏమున్నాయి, డాక్టర్ ఇచ్చిన కేసు షీట్ ఏముంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా, డాక్టర్ అఫిడవిట్

అన్ని చాలా ఇవన్నీ ఉంటేనే దట్ ఇస్ కాల్డ్ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ అంటారు. ఈ ఆధారాలన్నీ ఉంటేనే అది బేస్ చేసుకునే వాళ్ళు రిజెక్ట్ చేయాలి. ఏం లేకుండా సింపుల్గా డయాబెటీస్ ఉందను అదను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. సో ఈ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ లేకుండా సింపుల్గా అజంప్షన్స్ ప్రజెన్స్ మీద వాళ్ళు రిజెక్ట్ చేస్తాను లేదు. వందల వేల కేసులు కందమూరు కోర్టులో వచ్చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద పాలసీ తీసుకుంటారు. అంటే ఏంటి, మీ ఎంప్లాయరు మన జీతంలో

0: ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద పాలసీ తీసుకుంటారు. అంటే ఏంటి, మీ ఎంప్లాయర్ మన జీతం నుంచి కట్ చేసి, ప్రీమియం కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తుంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి, మన ఎంప్లాయర్కి, యజమానికి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మన దగ్గర ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటారు. అంటే ఎంప్లాయీ దగ్గర, ఉద్యోగి దగ్గర, మా బాసు నా జీతంలో కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించవచ్చు అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తాం మనం. దాన్ని బేస్ చేసుకుని ప్రతి నెల కూడా ఎంప్లాయర్ డిడక్ట్ చేసి, శాలరీ డిడక్ట్ చేసి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి. చాలా సందర్భాల్లో ఈ ప్రీమియం డిడక్ట్ చేయరు, లేకపోతే డిడక్ట్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పంపించరు. ఏదో రకరకాల కారణాల నుంచి ఎంప్లాయర్ తప్పు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో గ్రౌండ్ మీద చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది, చనిపోతారు. చనిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి, నోనో, గత 6 నెలల నుంచి మాకు ప్రీమియం రావట్లేదు, పాలసీ ల్యాప్స్ అయింది, యాక్సిడెంట్ అయిన చనిపోయిన టైంకి ల్యాప్స్ అయింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయము అని రిజెక్ట్ చేస్తారు. ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ సర్వెంట్ ఉంటారు. ఇక్కడ మాస్టర్ అంటే ఈ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయర్ ఒక సర్వీసెస్ హైర్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ఏజెంట్ కింద లెక్క, మీ ఏజెంట్ మాస్టర్ తప్పు చేస్తే, ఆ ఎంప్లాయర్ తప్పు చేస్తే ఎంప్లాయీ వైఫ్, ఎంప్లాయీ సరే వీళ్ళ హస్బెండ్ కానీ, వీళ్ళు సఫర్ కావడానికి వీల్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మన స్టేట్ కమిషన్లో కూడా దాదాపు 100 కేసులు, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఇలా చనిపోతే చాలా 100 కేసులు రెజిగ్నేషన్ చేశారు. అవన్నీ కూడా ఈ శాలరీ సేవింగ్ స్కీమ్ కింద తీసుకున్న వాళ్ళు చనిపోతే ఎంప్లాయర్ ఫాల్ట్ ఉంటే ఈ క్లెయిమ్ డిస్కంటిన్యూ అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది, పాలసీ ల్యాప్స్ అయిపోయింది అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తాను లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మెడిక్లెయిమ్ పాలసీస్ కూడా ఇట్లా ఉంటుంది. మెడిక్లెయిమ్ పాలసీలో కూడా ఏంటంటే ప్రీవియస్ డిసీజ్ అంటారు, చాలా సందర్భం తెలియదు వీళ్ళకి. తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ రిజెక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే మనం మెడిక్లెయిమ్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఉంటారు,
1: కార్డు ఏదో చూపిస్తే
0: వాళ్ళు పార్టీ ఏమి ఉంటారు, వాళ్ళు పర్సూ చేస్తారు, చేసి ఒకసారి పర్మిషన్ ఇస్తారు, ఒకసారి రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి ఇది మీ ఇంటర్వ్యూ కాదు, మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకుని మీరే కట్టుకుని తర్వాత క్లెయిమ్
1: చేసుకుంటారు.
0: సో ఇవి కూడా అన్రీజనబుల్ గా ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లో అన్రీజనబుల్ గా రిజెక్ట్ చేసే క్లెయిమ్, వాళ్ళకి ఎవిడెన్స్ లేకుండా సింపుల్ గా అజంప్షన్స్ ప్రజంప్షన్స్ మీద ఆధారాలు లేకుండా, డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, కేషీట్ లేకుండా, డాక్టర్ అఫిడవిట్ లేకుండా, ఆర్ హాస్పిటల్ బిల్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లేకుండా సింపుల్ గా రిజెక్ట్ చేసే అవకాశం లేదు, చేసే తప్పు అని చెప్పేసి మన కన్జూమర్ కమిషన్స్ 100,000 కేసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇన్సూరెన్స్ వాటిలో జరుగుతుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా డిలే చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక వెహికల్ ఉంది అనుకోండి, వెహికల్లో ఎవరో పర్మిటెడ్ లెవెల్ కంటే సపోజ్ ఒక 20 పాల్గొన్న ఒక చిన్న వెహికల్లో 22 ఎక్కారు, ఓవర్ ప్యాసింజర్స్ చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. యాక్సిడెంట్ అప్పుడు ఇద్దరు ఉన్నారు, తర్వాత వీడు హై స్పీడ్లో పోయాడని చెప్పి చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా టోటల్గా రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే నాన్ స్టాండర్డ్ బేస్లో 72% మినిమం ఇవ్వాలి, అలా చేసుకోవచ్చు. ఈ ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ప్రకారం క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత టైంలోపు సర్వేని అపాయింట్ చేయాలి, సర్వే కూడా టైం ఉంటుంది, ఎంత టైంలో నువ్వు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటమో రిజెక్ట్ చేయటమో దానికి టైం లిమిట్ పెట్టారు. అది దాటితే డిలే ఉంటే డిలే పీరియడ్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఫాలో గారు కానప్పుడు మనం కన్జూమర్ కమిషన్లో వేస్తే ఈ గ్రౌండ్స్ మీద మనం ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తానికి అవకాశం ఉంటుంది, నష్టపరిహారం పొందొచ్చు, ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు సార్.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు. నిజంగా వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై అపోహలు సందేహాలు నివృత్తి అయ్యేలాగా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: మీరింతవరకు ఇది మన చట్టం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేసిన పాటలు వింటారు. సర్కస్ రాముడు సినిమా కోసం ఓబజ్జగనపయ్య అనే పాట కావాలని కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీళ్ళంతా అడుగుతున్నారు. అలాగే భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత గారు కూడా రిక్వెస్ట్ చేశారు పాట కావాలని. ఇంకా నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, అలాగే ఐశ్వర్య. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష. జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుంచి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. అలాగే ఆనందరావు జోగులాంప గద్వాల జిల్లా నుంచి ఆనందరావు చాగపురం, ప్రదీప్ కుమార్, మహేష్, సుచిత, రూప. వీళ్ళందరి కోసం ఓ బుజ్జగనపయ్య పాట సర్కస్ రాముడు సినిమా కోసం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో కరెక్ట్ టైం 7:36 రాసేసి 13 సెకండ్స్ అవుతోంది. జనరంజనిలో రుద్రవీణ సినిమా నుంచి పాటను కోరుతున్నారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు.

పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, అండాలు చంద్రశేఖర్, భావన, శ్రీకాంత్. ఎద్దుమైలార నుంచి దేవునూరి వీరయ్య. అలాగే రాయగిరి విలేజ్ నుండి, భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి సత్యనారాయణ, కవిత. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత. గీతానగర్ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ, హనుమానులు, వసంత, హరీష్, హరణం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. ఇంకా శారద, పూజ, మనోజ్, సిద్ధులు, రాజయ్య, అమ్మవారి, ఎల్లంకి గ్రామం నుంచి ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ. వీళ్ళందరి కోసం రుద్రవీణ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజు చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: జనరంజన్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో టైం 7:42 ప్రాసెస్ 25 సెకండ్స్. మా కోసం ఏదైనా పాట వినిపించమని జాషువా యశ్వంత్ అడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే మాధురి, మాలక్ష్మి, మాధవి, మానస, కీసర మండలం రామలింగేశ్వర కాలనీ మేడ్చల్ జిల్లా నుంచి, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, అలాగే నిజామాబాద్ జాన్కంపేట్ నుంచి యమున, అనసూయ, నారాయణ. ఏదైనా కిల్లర్ సినిమా నుంచి పాట వినిపించమని రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, భవ్యశ్రీ, సుధారామయ్య వీళ్ళంతా అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం కిల్లర్ సినిమా నుంచి మనో చిత్ర పాడిన ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: జనరంజన్ వింటున్నారు. గుడిగంటలు మృగై అనే సినిమా నుంచి పాట కావాలని ఈరోజు నటి ముచ్చెర్ల అరుణ గారి బర్త్డే సందర్భంగా ఆ పాట వినిపించమని అడుగుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద వీళ్ళు కూడా ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోట్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ. రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుంచి ఇంకా చౌటుప్పల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. వనస్తేపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటచారి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అభినందన మందారమాల పాట కావాలని హైదర్షకోట్ నుంచి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ, వైరాన్స్ రెడ్డి అడుగుతున్నారు. మీరు వింటూ ఉండండి, ఆ పాట కూడా వస్తుంది. దొంగరాముడు సినిమా నుంచి కూడా పాట కావాలని అడుగుతున్నారు మల్కాజ్గిరి నుంచి రవికుమార్ అండ్ రమాదేవి. వీలైనంత వరకు అన్ని పాటలు విందాం. ఇప్పుడైతే గుడిగంటల మృగాయ సినిమా నుంచి ఈ పాట వచ్చేస్తుంది. గానం రమేష్, పి సుశీల.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో సమయం 7:53 క్రాస్ చేసి 15 సెకండ్స్ అవుతోంది. రవికుమార్ వడ్లమాణి అల్మాజ్గూడ నుంచి జనరేంజ్లో మా కోసం ఏదైనా పాట ప్లే చేయమని అడుగుతున్నారు. ఇంకా భూలక్ష్మి, శ్రీ శశాంక్, బండి శివాజీ, భూమేశ్వర్, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ తప్పకుండా ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి విలేజ్ చిర్యాల్ కీసర మండల్ హైదరాబాద్ నుంచి గోపాలరావు వేదగిరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, క్రాంతి, కళ్యాణి, సత్యం, కవిత, కల్పన వీళ్ళంతా ఏదైనా పాట ప్లే చేయమని అడుగుతున్నారు. అభినందన సినిమా నుంచి పాట కావాలని ఈరోజు ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా పాట ప్లే చేయమని డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విభాస్ వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. మాటలకు మమత నేర్పిన కలం, భావాలకు భాష నేర్పిన కవి, మనసులోని మౌనాన్ని కూడా పాటగా మార్చిన మహారచయిత ఆత్రేయ. తెలుగు సినీ సాహిత్యంలో ఆత్రేయ గారిది ఒక ప్రత్యేకమైన శైలి. ప్రేమ, విరహం, అనుబంధం, మనిషి అంతర్మథనం, ఇలా మనసుకు తాకే ప్రతి భావాన్ని ఆయన అద్భుతమైన పదాల్లో పలికించారు. ఆయన పాటల్లో పదాలు కేవలం పదాలు కాదు, మనసు మాట్లాడుతున్నట్టుంటాయి. అందుకే ఆత్రేయ రాసిన పాట వింటే మనకదే ఎవరో రాసినట్టుగా అనిపిస్తుంది. మనసు తెలిసిన కవి ఆత్రేయ, మనసును పలికించిన కవి ఆత్రేయ. తెలుగు పాట ఉన్నంతకాలం ఆయన సాహిత్యం మన హృదయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఆ మహాకవి ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళి, ఆత్మీయ నివాళి. ఈ పాటతో అందిద్దాం అభినందన సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

జయగంటలు సినిమా నుంచి ఆ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని కార్యక్రమంలో. శ్రోతలు ఈమెయిల్ అలాగే లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఖైదీ బాబాయ్ ఈ సినిమా నుంచి ఓ రబ్బీ చెబుతున్నాను అనే పాట కావాలని జప్పా భూమేశ్వర్ వెల్దుర్తి జగిత్యాల జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట విన్నారు, ఖైదీ బాబాయ్ సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంటింటి రామాయణం ఈ సినిమా కోసం పాట కావాలని అప్పలరాజు రిక్వెస్ట్ చేశారు. జోగవేంద్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూ సుందరరామూర్తి గీతం, మల్లెలు పూసే ఇంటింటి రామాయణం సినిమా నుంచి రాజన్ నాగేంద్ర సంగీతం.

0: కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: జనరంజన్ వింటున్నారు శ్రోతలు. ఈమెయిల్ అలాగే లేఖల ద్వారా కోరిన పాటలు బుల్లెమ్మ బుల్లెడు సినిమా నుంచి కురిసింది వాన అనే పాట కావాలని ఎస్ భిక్షపతి గారు రిక్వెస్ట్ చేశారు సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి.

0: సత్యం సంగీత సారథ్యంలో రాజశ్రీ గీతమతి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairying, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
0: జనరంజన్ వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ అలాగే లేఖల ద్వారా పంపిన పాటలు. లేత లేత వెన్నెల్లోన అనే పాట కళ్యాణి సినిమా కోసం కావాలని శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాట సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం సి నారాయణరెడ్డి, గానం ఎస్ జానకి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా
1: జర్నలిజం వింటున్నారు. నేను మీ ఆర్జన. స్టూడియో క్లాక్లో టైం 8:42 క్రాస్ చేసి 29 seconds అవుతుంది. పోకిరి రాజా సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. ఈ పాటను కరీమాబాద్ వరంగల్ జిల్లా నుంచి గుణా రవి కావాలని మనకు పంపించారు. కలగా వచ్చినావు అనే పాట పోకిరి రాజా సినిమా నుంచి

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: అక్కా చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: జనరంజని వింటున్నారు. ముచ్చర్ల రంగారెడ్డి జిల్లా నుంచి చంద్రకళ రిక్వెస్ట్ చేసిన పాట, స్వాతి ముత్యం సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం, ఇళయరాజా సంగీతం, సి నారాయణరెడ్డి సాహిత్యం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మంద్రం. ఆ

శ్రోతలు లేఖలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు జనరంజని కార్యక్రమంలో. భరత్లాల్ పరదేశి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనసు మాంగళ్యం సినిమా నుంచి ఏ శుభ సమయంలో అనే పాట కావాలని. గానం ఘంటసాల పీసుశీల, రచన ఆత్రేయ, సంగీతం పెండియాల.

జనరంజని కార్యక్రమంలో ఇలా పాటలు వినాలంటే లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరు మాతో పంచుకోవచ్చు. లేఖలు పంపాల్సిన చిరునామా వివేద భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. అలాగే ఈమెయిల్ అడ్రస్ హలో వివేద్ భారతి హైదరాబాద్ HELLOVIVIDHBHARATIHYD @gmail.com. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. పాలిటెక్నిక్లో ఫీజులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపవమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో 4,22,26 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. లబ్దిదారులకు 24 కోట్ల రూపాయల పరిహారం అందజేసినట్లు తెలియజేసింది. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అనస్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 5వ భాగం శ్రీ గోవింద్ వల్లభ్ పంత్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గత వారం మనం ధారావాహికలో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంతో నవభారతానికి బాటలు వేసి ఐఐటి, ఐఐఎం, నాగార్జున సాగర్ వంటి ఆధునిక దేవాలయాలను నిర్మించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మహోన్నత గాథను గతవారం మనం విన్నాం. నెహ్రూ గారి దృశ్య ప్రణాళికలకు నేలపై ప్రాణప్రతిష్ఠ చేస్తూ నూతనంగా ఏర్పడిన భారతదేశంలో శాంతి భద్రతలను కాపాడి జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సున్నితంగా నిర్వహించిన నాయకుడి కథ ఇది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనల్లో బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి జవహర్లాల్ నెహ్రూ ప్రాణాలను కాపాడి ఆ దెబ్బల వల్ల జీవితాంతం తీవ్రమైన శారీరక పక్షవాత నొప్పితో బాధపడిన, దేశ సేవలో ఏనాడూ వెనకడుగు వేయని హిమాలయ పుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం.
3: 1887 సెప్టెంబర్ 10వ తేదీ ఉత్తరాఖండ్లోని అల్మోరా నగర సమీపంలో ఉన్న ఖూంట్ అనే ఒక చిన్న పర్వత గ్రామం, మనోరత్ పంత్, గోవిందీ దంపతులకు గోవింద్ వల్లభ్ పంత్ జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తరచుగా బదిలీలయ్యేవి. దీంతో బాల పంత్ తన తాతయ్య, ఆనాటి ప్రసిద్ధ ప్రభుత్వ అధికారి బద్రీదత్ జోషి గారి వద్ద పెరుగుతూ వచ్చారు. తాతయ్య గారి ఇంట్లోని వాతావరణం పంత్ గారిపై బలమైన ముద్ర వేసింది. అక్కడ ఆయనకు రాజనీతి, భారతీయుల సాంస్కృతిక వైభవం, రామాయణ భారతాలు పాఠాలుగా లభించాయి. ఆల్మోరాలోని రామ్సే కాలేజీలో ప్రాథమిక చదువు ముగించుకున్న పంత్ గారు ఉన్నత చదువుల కోసం అలహాబాద్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ గణితం, ఆపై లా అభ్యసించారు. లా పరీక్షల్లో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక లంస్డెన్ గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
2: 1910 లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన పంత్ గారు రామ్నగర్, కాశీపూర్ నగరాల్లో లాయర్గా తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన కేవలం డబ్బు సంపాదించే లాయర్గా మిగిలిపోలేదు. కాశీపూర్లో పేద రైతులను బ్రిటిష్ జమీందారుల దోపిడి నుండి కాపాడడానికి, అడవుల్లో కూలీలకు జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రేమ సభ అనే సంస్థను స్థాపించి బాధితులకు ఉచితంగా న్యాయ సేవలు అందించేవారు. కాశీపూర్లో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు పండిట్ పంత్ 1914 బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా చురుకైన పనిని ప్రారంభించారు. అప్పట్లో కూలీ బేగార్ అనే ఒక చట్టం ఉండేది. ప్రయాణిస్తున్న బ్రిటిష్ అధికారుల సామానుకు స్థానికులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆ చట్టం యొక్క ఉద్దేశం. ఈ చట్టాన్ని విజయవంతంగా సవాలు చేయడంలో ఆయన ఒక స్థానిక పరిషత్ గ్రామ మండలికి సహాయపడ్డారు. 1921 ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఆగ్రా మరియు ఔధ్ సంయుక్త రాష్ట్రాల శాసనసభకు ఎన్నికయ్యారు.
4: పంచీకే బారే మే సోచ్తే హై తో ఏక్ తరఫ్ తో ఉన్కీ బహుత్ బడీ కుర్బానీ దేశ్ కే లియే, దేశ్ కీ ఆజాదీ కే లియే, ఔర్ దూసరే తరఫ్ ఉన్కీ దృఢతా, ఉన్కీ బహాదురీ గంభీర్ సమస్యాఓ కా సామ్నే కర్నే మే.
3: 1925 స్వాతంత్ర పోరాట చరిత్రలోనే సంచలనాత్మకమైన కాకోరీ రైలు దోపిడీ జరిగింది. రామ్ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ వంటి విప్లవకారులపై బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహం కేసులు మోపి మరణశిక్ష విధించడానికి కుట్రలు చేసింది. అలాంటి ప్రమాదకరమైన సమయంలో బ్రిటిష్ చట్టాలకు ఎదురొడ్డి ఆ విప్లవకారుల పక్షాన ఉచితంగా వాదించడానికి న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసిన మహామేధావి పంత్. విప్లవకారుల ప్రాణాలను కాపాడటానికి ఆయన కోర్టులో చేసిన తార్కిక వాదనలు ఆయన ధైర్యానికి, న్యాయ నిబద్ధతకు నిదర్శనం.
2: 1928 నవంబర్ నెల లాహోర్లో లాలా లజపతిరాయ్పై లాఠీచార్జ్ జరిగినట్టే లక్నో వీధుల్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పండిట్ జవహర్లాల్

0: నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ గారుల నాయకత్వంలో వేలాది మంది సత్యాగ్రహులు రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనను దారుణంగా అణిచివేయడానికి బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఆ గందరగోళంలో ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి తన భారీ ఇనుప లాఠీతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తలపై కొట్టడానికి పూనుకున్నాడు. అది చూసిన పంత్ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఆరడుగుల దేహాన్ని నెహ్రూ గారికి అడ్డంగా పెట్టి ఆయన్ని కప్పివేశారు. బ్రిటిష్ పోలీసుల రాక్షస లాఠీ దెబ్బలన్నీ పంత్ గారి తల, వెన్నెముకపై పడ్డాయి. ఆ దెబ్బల తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే ఆయన వెన్నెముక తీవ్రంగా నలిగిపోయి జీవితాంతం ఆయన మెడ వంగిపోయింది. మరణించే వరకు ఆయన ఆ శారీరక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. నెహ్రూ గారి ప్రాణాలను కాపాడడానికి తన ఆరోగ్యాన్నే త్యాగం చేసిన హిమాలయ పర్వతం పంత్.
1: 1930లో గాంధీ నుండి ప్రేరణ పొంది ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించినందుకు అతన్ని అరెస్టు చేసి కొన్ని వారాల పాటు జైలులో ఉంచారు. 1933లో అప్పుడు నిషేధించబడిన ప్రొవిన్షియల్ కాంగ్రెస్ సెషన్కు హాజరైనందుకు హర్షదేవ్ బహుగుణాతో పాటు అతడిని అరెస్టు చేసి 7 నెలల పాటు జైలులో ఉంచారు. 1935లో నిషేధం రద్దు చేయబడింది. పంత్ కొత్త శాసనమండలిలో చేరాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పంత్ వారి యుద్ధ ప్రయత్నాలలో బ్రిటిష్ రాజుకు మద్దతు ఇవ్వాలని సూచించిన గాంధీ వర్గం, సుభాష్ చంద్రబోస్ వర్గం మధ్య టై బ్రేకర్గా వ్యవహరించారు. బ్రిటిష్ రాజును అన్ని విధాలుగా బహిష్కరించడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. పంత్ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ లీడర్ అయ్యాడు. 1940లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో సహాయపడినందుకు పంత్ జైలు పాలయ్యారు. 1942లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మళ్లీ అరెస్ట్ చేయబడ్డారు. 1945 మార్చి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి 3 సంవత్సరాలు అహ్మద్నగర్ కోటలో గడిపాడు. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ పంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదనే కారణంపై విడుదల కోసం విజయవంతంగా అభ్యర్థించాడు.
0: 1937లోను, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుండి 1954 వరకు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పంత్ గారు బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విప్లవాత్మక సంస్కరణ జమీందారీ వ్యవస్థ రద్దు. శతాబ్దాలుగా పేద రైతులను పీల్చిపిప్పి చేస్తున్న జమీందారుల వద్ద ఉన్న భూములను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని కోట్లాది మంది పేద రైతులకు భూమి హక్కులను కల్పించారు. అలాగే హిందూ వివాహ చట్టంలో మార్పులు తెచ్చి మహిళలకు ఆస్తి హక్కును ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ముందంజలో నిలిపారు.
1: 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అకాల మరణానంతరం దేశంలో శాంతి భద్రతలను, అంతర్గత భద్రతను కాపాడే అత్యంత కీలకమైన కేంద్ర హోంశాఖకు సరైన నాయకుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. నెహ్రూ గారు ఏమాత్రం ఆలోచించకుండా పంత్ గారిని ఢిల్లీకి పిలిపించి కేంద్ర హోంమంత్రిగా నియమించారు. 1955 నుండి 1961 వరకు హోంమంత్రిగా పంత్ గారు చూపిన పరిపాలనా సామర్థ్యం సర్దార్ పటేల్ గారిని తలపించింది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే సమయంలో తీవ్రమైన ఉద్రిక్తతలు వచ్చాయి. పంత్ గారు అత్యంత చాకచక్యంగా, శాంతియుతంగా ఆ సంక్షోభాన్ని పరిష్కరించారు. హిందీని జాతీయ భాషగా ప్రోత్సహిస్తూనే దక్షిణాది రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఇంగ్లీష్ను సహాయక భాషగా కొనసాగించాలని పంత్ గారు వేసిన రాజీ సూత్రం దేశ సమగ్రతను కాపాడింది.
0: పంత్ గారు కేంద్ర హోంమంత్రిగా, యూపీ ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు అత్యున్నత పదవుల్లో ఉన్న ఆయన జీవితం అత్యంత నిరాడంబరంగా ఉండేది. 1957లో దేశానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. 1961 మార్చి 7న తన 73వ ఏట ఈ పర్వతపుత్రుడు నిరంతర శ్రమ వల్ల సంభవించిన పక్షవాతంతో కన్నుమూశారు. ఆయన చనిపోయినప్పుడు నెహ్రూ గారు కంటనీరు పెట్టుకుంటూ, నాకు కొండంత అండగా ఉన్న ఒక గొప్ప స్నేహితుడిని నేను కోల్పోయాను, దేశం ఒక గొప్ప పరిపాలనా శిల్పిని కోల్పోయింది అని నివాళులు అర్పించారు.
1: ఈరోజు మనం విన్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి ఈ ధారావాహికలో మనం తెలుసుకున్న నీతేమిటి? పరిపాలనా దృఢత్వం, త్యాగనిరతి, జాతీయ సమగ్రత.

0: దేహం సహకరించకపోయినా దేశ సేవ కోసం నిలబడాలనే నిశ్చయమే పంత్ గారి జీవితం మనకు నేర్పిన పాఠం.
1: ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ధారావాహికలో మనం రాజకీయ పరిపాలనా విజ్ఞానం నుండి మహిళా అభ్యుదయం, వితంతు పునర్వివాహ సంస్కరణల వైపు అడుగులు వేయబోతున్నాం. రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు సమాజంలో అణచివేతకు గురైన వితంతువుల కన్నీళ్లు తుడవడానికి మహిళా విద్య కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత సామాజిక సంస్కర్త, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తన 100వ పుట్టినరోజునాడు భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అపర మహర్షి అన్నాసాహెబ్ ధొండో కేశవ్ కర్వే.
0: వచ్చేవారం మహర్షి కర్వే దేశానికి అందించిన మహిళా సాధికారత, సామాజిక సంస్కరణల గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. 5వ భాగం శ్రీ గోవింద్ వల్లభ్ పంత్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టు టైం 10:15:33 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఈరోజు 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోంచి మీరు వినాలనుకున్న పాటని 0402324-0852 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ముందుగా వస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. రచన సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోగుల. ఈ పాట కావాలని దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అడుగుతున్నారు. ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుంచి జింధం నరహరి, లక్ష్మి, జింధం భానుతేజ, మృదుల, జింధం ఉదయకిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సిరి, సహేజ్, చంద్రం, వేదవతి, వనజ, మషు, వంశీ, సౌమ్య, సుగుణ, కృష్ణ, భవానీ, పవన్, అద్వైత్, అధర్వ్, వీళ్ళంతా వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు ముత్తు సినిమా నుంచి పాట కావాలని ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, ఇంకా ఓండ్ల అలువాల్ నుంచి లక్ష్మీ రమణ రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట ముత్తు సినిమా కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ. తర్వాత పాట బావగారు బాగున్నారా. ఈ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం. ఈ పాటను వినిపించమని కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అంశిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్. అలాగే రచన మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, అనుమల సంతోష్, సుమలత. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను. అందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట బావగారు బాగున్నారా సినిమా కోసం.

0: సాగర్ కాలం
1: నడిస్తే
0: గోల్డ్ చైన్ సాక్షిగా ఎన్ని కోటి ముద్రలో

పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ గారు ఊట రిక్వెస్ట్ చేస్తున్నారు. పవిత్ర బంధం సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమని. వారి కోసం ఇప్పుడు కేజీ యేసుదాస్ పాడిన పాట పవిత్ర బంధం సినిమా కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల నుంచి పాటలు లిజనర్స్ రిక్వెస్ట్ మీద వినిపిస్తున్నాం. 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, అజీజ్ బాయ్, నయముద్దీన్, మ్యాటిన్, షేక్, చాంద్, ఫరూక్, సయ్యద్, ఖలీల్, ముబీన్, మొహమ్మద్, యాసిన్, మూసా, కరీం, షేక్, సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే నార్కట్పల్లి మండలం నిమోని గ్రామం నుంచి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఇప్పుడు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక భూదాన్ పోచంపల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. జై చిరంజీవ సినిమా నుంచి జయ జయ గణేష పాట కావాలని. వారితో పాటు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఓల్డ్ సిటీ నుంచి ధన్రాజ్, సునీత, శివానందనగర్ ఓల్డ్ సిటీ నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి సురేందర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన, నాగాటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం, జై చిరంజీవ సినిమా కోసం సంగీతం మణిశర్మ.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. అన్నయ్య సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, నిహారిక, చక్రపాణి, చందన రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి, ప్రజ్ఞానగర్ కాలనీ నుంచి హైమ, రామ్, చనికాష్, చేతన్, నందిపేట నుంచి ఎం వెంకటేష్, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష, వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్పీ చరణ్, తేజ పాడిన ఈ పాట అన్నయ్య సినిమా కోసం. రచన జొన్నవిత్ర రామలింగేశ్వరరావు, సంగీతం మణిశర్మ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. దిస్ ఈజ్ యువర్ ఆర్జనాగ్. స్టూడియో క్లాక్ టైం 10:51 రాసేసి 5 సెకండ్స్ అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. ఇంకా నిర్మల్ డిస్టిక్ నుంచి, నర్సాపూర్ నుంచి జీఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ. ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్. అలాగే హూలోంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫాజీ, మొహమ్మద్ జునేద్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ నోమాన్, మొహమ్మద్ ఫక్రాన్, మొహమ్మద్ జాకీర్, మొహమ్మద్ ఫాజిల్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఈ పాట. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వెన్నెల కంటి రచన, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తొలి ప్రేమ సినిమా నుంచి పాట కావాలని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి కరాడి గోపీ కిషన్, ఉమావతి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, బీకే, అఖిల, అన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి విలేజ్, జఫర్గాద్ మండల్, జనగాం జిల్లా, కోనసీమ జిల్లా నుంచి మోరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం తొలి ప్రేమ సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నేటితో ముగుస్తాయి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు నిన్నటి తొలిరోజు సమావేశంలో స్పష్టం చేశాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మహారాష్ట మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు, బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఈ సండే ఎలా గడపాలి, ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్స్లో ఎవరికి స్పెషల్ ఇన్వైట్ ఇవ్వాలి, రొటీన్గా ఉండే సండేలా కాకుండా ఈ సండేకి ఇంకా కొంచెం మోర్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంటే నా పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, ఇలా బోల్డ్ ప్లాన్స్, థాట్స్ ఉండే ఉంటాయి కదా. మరి ఆ ప్లాన్స్ని ప్రజెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే సండేకి ఒక ఎసెన్స్ ఉంటుంది. అందులోనూ సండే ఫాలోడ్ బై ఫెస్టివల్ అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఫెస్టివ్ మూడ్, దాని హంగామా, సండేకి ఇంకా వేరే స్టార్ట్ అవసరమా? మరి ఈ సండేకి ఫాలోడ్ బై గణేష్ చతుర్థి, అవునా? ఏ గ్రూప్కి సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ బాగా ఇష్టపడే పండగ అంటే మాత్రం వినయ చవితి, అవునా? మీరు పండగ కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండండి, మనం వివిధ భారతిని ట్యూన్ చేసుకునే ఉండండి. చేసుకుని ఉన్నారు కనుక మీకోసం మీరు మెచ్చే కమ్మని పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినిద్దాం 1980 నుంచి 1990 పీరియడ్లో ఉన్న రిలీజ్లో అయిన మూవీ పాటలు. ఎక్సలెంట్ సాంగ్తో నేను వచ్చేసాను, మీరైతే ట్యూన్ చేసుకునే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడైతే వినేద్దాం. దండాలయ్యా ఉండాలయ్యా అంటూ, గణపతి బప్ప మోరియా అంటూ ఈ పాట వినేద్దాం శ్రోతలందరి కోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 11:11 పదకొండు గంటలు దాటి 11 నిమిషాలు దాటి 11 సెకండ్లు అయింది. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరుకు మొదటి చిత్రం శుభలేఖ 1982లో విడుదలైన ఈ సినిమాకి వేటూరి సంగీతం చిరు కెరీర్ కి ఒక మైలురాయని చెప్పుకోవాలి. చిరంజీవి సుమలత జంటగా నటించిన ఈ భూమిలో విన్నపాలు వింతవలే వినవలే వింత వింతలు అని సాగిపోయే పాటలు, అన్నమయ కీర్తనలు, అలాగే మరుగేలరా ఓ రాఘవ అంటూ జానకి గారు అల్పించిన గీతాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా ప్రత్యేకం కూడా ఈ సినిమాకు. అలాగే ఈ మూవీలోని రాగాల పల్లకిలో కోయిలమ్మ అనే ఎవర్ గ్రీన్ సాంగ్ వినేద్దాం ఇప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

1980 ఇంకా 1990 మధ్య ఈ పీరియడ్ లో రిలీజ్ అయిన మెలడీస్ వినేస్తున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. తమిళ చిత్రం కన్వన్ మైనవికి రీమేక్ సీతారాములు సినిమా. 1980లో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు జయప్రద లీడ్ రోల్స్ చేశారు. మాధవపెద్ది సత్యం సంగీతం అందించిన ఈ సినిమాలోని 6 పాటలు ఆణిముత్యాలే. ఆచార్య ఆత్రేయ ఇంకా దాసరి కలం నుండి జాలువారిన అన్ని పాటలు సూపర్ హిట్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సీతారాముల సినిమా నుంచి ఈ కమ్మని పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మావా మావా అనే పాటతో మామగా తెలుగు సినీ సంగీతానికి ఓ కొత్త బాణి రుచి చూపించిన సంగీత దర్శకులు. 3 సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకులుగా అవార్డు అందుకున్నారు ఎస్ మహాదేవన్. సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా సప్తపది. ఈ సినిమాలోని అన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటాయి. శ్రీహరి భూమికతో ఈ జంటగా ఈ హీరో హీరోయిన్స్తో వచ్చిన సినిమా 1980స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అని అనుకోవాలి. ఈ సినిమాలోని జానకమ్మ గళం తెలుగు సినీ సంగీత అభిమానులకు ఓ విందు భోజనం లాంటిది. మరి ఈ సినిమాలోని ఈ సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం.

0: 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో టైం 11:30 దాటి 32 సెకండ్లు అయింది. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990 వరకు వచ్చిన మెలడీస్ వినేస్తున్నాం. మరి లయరాజా, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ప్రతి పాట ఎప్పుడు హమ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. 1989 సుమన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ ప్రేమ, క్లోజ్ టు 38 ఇయర్స్ అవుతున్న ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు విన్నా, ఇప్పుడు విన్నా, మరి కాసేపు విన్నా, లేదు రేపు విన్నా ఫ్రెష్ హిట్స్లా ఉంటాయి. విక్టరీ వెంకటేష్, వర్స్టైల్ యాక్ట్రెస్ రేవతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ట్రాజిడీ లవ్ స్టోరీ అయినా కూడా ఈ పాటలోని, ఈ సినిమాలోని పాటలని సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ నటించారు అనే దానికన్నా పాత్రకు జీవం పోశారు అనే మాట చెప్పడం అతిశయోక్తి. మరి ఈ మూవీలోని వండర్ఫుల్ సాంగ్ వినేద్దాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. విక్టరీ వెంకటేష్, భానుప్రియ, గౌతమి ఇంకా మోహన్ బాబు నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, కెవి మహాదేవన్ గారి బాణి ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. 1987లోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ఈ మూవీ. ఈ మూవీలో పాటలన్నీ ప్రేక్షకుల మన్నన పొందాయి. అయితే ఈ సినిమాలో గౌతమి రోల్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నప్పుడు విడిపోయిన బావ మరదళ్ళు మళ్ళీ కలుసుకునే టైంలో భానుప్రియ గారి ఎంట్రీ, టేక్ ఇట్ ఈజీగా తీసుకునే రోల్లో గౌతమి గారు ఎక్సలెంట్గా కనిపించారు. మరి ఈ మూవీలోని పాట మీకోసం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: పదకొండు గంటల 44 నిమిషాలు దాటి 57 సెకండ్లు అయింది. అయితే వంశ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అని ఒక వర్సటైల్ స్టోరీ ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 4 కథానాయకుల్లో ఒకరుగా పనిచేసిన రాజేందర్ ప్రసాద్ గారికి ఒక బ్రేక్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో ఒక సస్టైనబుల్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ప్రేమించు పెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్ భానుప్రియతో జతకట్టిన ఈ మూవీ చూసిన ప్రతిసారి కడుపుబ్బా నవ్వాల్సిందే. వేటూరి ఇళయరాజా కాంబోలో వచ్చిన మరో ఆణిముత్యం లాంటి సినిమా ఇది. మరి ఈ సినిమాలోని ఈ పాట మనందరి కోసం.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990s వరకు వచ్చిన మెలడీస్ వినిస్తున్నాం. మరి 1990లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మూవీ కొండ వీటి దొంగ. మెగాస్టార్ చిరు, లేడీ అమితాబ్, విజయశాంతి, డైనమిక్ యాక్ట్రెస్ రాధ నటించిన ఈ సినిమాలోని పాటలు, ఈ సినిమాలోని పాటలకు డ్యాన్సులు అదిరిపోయి ఉంటాయి. అవునా? ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో ఇంకో వర్షన్ పండించిన మూవీ ఇది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఒక హిట్ ట్రాక్నిచ్చింది మన చిరుకి. వేటూరి సిరినొల్ల సాహిత్యానికి ఎస్పీబి చిత్రమ్మ స్వరంలో వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్. మరి ఈ మూవీలోని ఈ జంట పాటలు అందరికోసం.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఇటువంటి కమ్మని పాటలు వివిధ భారతిలో ఇప్పుడు వస్తూనే ఉంటాయి. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి ఇది వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి.
1: రాజ్యం ఇస్తాలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. లైఫ్లో కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఒక బ్రేక్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేని హర్డల్స్ వచ్చేస్తాయి. ఒకసారి తెలియకుండానే చాలా లో అయిపోతూ ఉంటాం. 100% ఫిట్గా ఉండి మన పనులు మనం చేసుకోవడానికి ప్రతిసారి మనకు మనమే కొన్ని ఎక్స్క్యూజెస్ తీసేసుకుంటుంటాం. దానివల్ల ప్రతి పని పోస్ట్పోన్ అవుతుంది, లేదు డిలే అవుతుంది. అనుకున్న పనులు టైంకి చేయలేం, అవునా? రీచ్ అవ్వాల్సిన గోల్స్ అటు పెడితే అసలు ఆ మాటే మర్చిపోతాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడమో లేదు వినడమో చేస్తే మళ్ళీ మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. మరి ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచిన ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం ఈ వాల్టి చైతన్య స్ఫూర్తిలో. వారెవరో కాదు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎస్ రాజన్న గారు. వీరి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పేస్తాను. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నా పరిస్థితులు బాగోలేవు, నాకు అవకాశాలు రాలేదు, నాకున్న సమస్యలతో నేనేం చేయగలను. కానీ ఈరోజు మనం తెలుసుకుపోయే ఒక వ్యక్తి గురించి ఈ ప్రశ్నలన్నిటికీ నిజంగా ఒక సమాధానం దొరుకుతుందేమో అనిపిస్తుంది. పరిస్థితులు మనల్ని ఆపవు, మనం ఆగిపోతేనే మన ప్రయాణం ఆగిపోతుంది. ఆ వ్యక్తి ఎవరు గారు? డాక్టర్ కెఎస్ రాజన్న గారు. రాజన్న గారి జీవితంలో మొదటి పెద్ద సవాల్ తన చిన్న వయసులోనే వచ్చింది. పోలియో కారణంగా తను 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయారు. మరి మనం రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనికి చేతులు కాళ్ళు ఎంతో అవసరం. నడవాలి, చేతులతో పనిచేయాలి, చదవాలి, ప్రయాణించాలి. మరి అక్కడే రాజన్న గారి కథ ప్రత్యేకంగా మారింది. రాజన్న గారు నాకేం లేదు అని ఆలోచించలేదు, నాకు ఉన్న దాంతో నేనేం చేయగలను అని ఆలోచించారు. అదే ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తిలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా నిలిచింది. ఇంకా చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. శారీరక పరిమితులున్న చదువును మాత్రం ఎక్కడా ఆపలేదు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా 2002 పారాఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి డిస్కస్ త్రోత్లో బంగారు పథకం సాధించారు. అక్కడితో కూడా ఆగిపోలేదు. స్విమ్మింగ్లో రజత పథకం కూడా సాధించి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. అక్కడి నుంచి రాజన్న గారి జీవితంలో అత్యంత స్ఫూర్తినిచ్చే ఒక అంశం ఏంటంటే, దివ్యాంగులను కేవలం సానుభూతితో చూడకూడదు అని, అవకాశాలు, హక్కులు, గౌరవం, స్వావలంబన కావాలని కోరేవారు. అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నాకు న్యాయం సహాయం చేయండి అనే స్థాయి నుంచి అవకాశం ఇవ్వండి నేను సాధించగలను అనే స్థితికి తీసుకెళ్లడం. మన జీవితంలో కూడా ఇదే ఒక్కొక్కసారి వర్తిస్తుంది. ఏమీ లేదనుకునే దానికన్నా మన సామర్థ్యం ఉన్న అంశం ఏంటో గుర్తించి ముందుకెళ్ళాలి అని ఈ గ్రేట్ పర్సనాలిటీ గురించి ఇంకా తెలుసుకుందాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. రాజన్న గారి ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయంతో ఆగిపోలేదు. తనలాంటి ఎంతో మందికి జీవితాల్లో వెలుగు రావాలని కృషి చేశారు. 2013లో కర్ణాటక రాష్ట్ర దివ్యాంగుల శాఖ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తొలి దివ్యాంగ వ్యక్తిగా కూడా నిలిచారు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలు, ప్రయాణ సౌకర్యాలు, హక్కులు, ఫిర్యాదులు, పరిష్కారం వంటి ఎన్నో అంశాలపై కృషి చేసి సాధించారు కూడా. రాజన్న గారి సేవలను గుర్తించి 2024లో సామాజిక సేవారంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. కెఎస్ రాజన్న గారి ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీ మనలో చాలా మందికి ఒక మోటివేషన్. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది ఏదైనా సాధించగలం, ఒక సంకల్ప బలం అనేది మాత్రమే ఉండాలి అని. మరి ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం 12:30, తెలుగులో వార్తలు విందాం.

0: ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మెదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాలును సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్ధం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ పూరక హై. బ్రిక్స్ మే భీ హమనే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హి నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసం జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు.

0: చెప్పారు. ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:41 దాటి 10 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినేద్దాం. చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట మా ఇంటి బంగారం చిత్రం కోసం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం యాసిన్ నిజార్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఓంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి.

7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, మిక్కిజీ మేయ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిస్తున్నాం. ఎప్పుడైతే వినిద్దాం, ఫంకీ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట, దేవ్ పవర్ గేయ రచన, భీమ్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజిషన్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల ఉత్సవాలు విజయవంతం కావడానికి యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి

0: రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ కమిటీ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 4.2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలోని 10 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు పోలీస్ స్థానిక సంస్థలు సమన్వయంతో నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణ సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష జరిపారు. గణేష్ మంటపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్తు పొందాలని సూచించారు. మంటపాలకు ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్కు అందించాలని తెలియజేశారు. కాగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఖైరతాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వినాయక మంటపాల్లో డీజేలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వాడకానికి అనుమతి లేదని తెలియజేశారు. హైదరాబాద్లో ప్రముఖ గణపతి మంటపాలు కొలువుదీరిన ఖైరతాబాద్, బాలాపూర్ దర్శనానికి వెళ్లే వారి కోసం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని బట్టి జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమవుతుందని, రాత్రి 9:55 ప్రతి 40 నుంచి 50 నిమిషాలకు ఒక సర్వీసు నడుస్తుందని చెప్పారు. బాలాపూర్ గణేష్ మంటపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 ప్రారంభమై రాత్రి 11:30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గణపతి నవరాత్రులు నిమజ్జనాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,749 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 15,000కు పైగా విగ్రహాలు కొరువు తీరనున్నట్టు పోలీసులు అంచనా వేశారు. ఆ మేరకు బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను, టీజీఎస్పీ ప్లాటూన్లను మోహరిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. 5,000 సీసీ కెమెరాలతో పాటు ఏఐ సాంకేతికతతో డ్రోన్లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: 12 రోజుల ఉత్సవాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ది ర్యాంక్స్ లైక్ పబ్లిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ గణేష్ పండుగ దగ్గర ఎక్కడైతే మినిమం 2 నుంచి 3,000 మంది యూత్ ఉరిగొడతారో అక్కడ సహచరులను వాడుకొని వాళ్ళకి యూత్ ద్వారా ఇది చేయిస్తామని, ఎస్పెషలీ ప్రభుత్వము తర్వాత పోలీస్ యంత్రాంగం అతి ప్రాముఖ్యత ఇచ్చిన సైబర్ క్రైమ్ అవేర్నెస్.
0: ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా వినాయక చవితి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఈ ఛార్జీలు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణం అనంతరం స్వామివారు పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. 19వ తేదీ రాత్రి గరుడ సేవ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉండేవారికే వీఐపీ దర్శనాలు పరిమితం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ విమానాశ్రయంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ను అభివృద్ది చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మాణానికి భారత విమానదళం వద్ద గల 369.45 ఎకరాలకు అదనంగా మరో 1500 ఎకరాలు సేకరించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్బంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గల యుద్ద ట్యాంక్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను సన్మానించారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17వ తేదీని ప్రజాపాలన పేరిట జరపకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలు చరిత్రను మరుగుపరుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, వందేమాతరం విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పలువురు, మాజీ సైనికులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్ లో 4,22,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. వీటిలో 1.40 లక్షల కేసులు అపరిష్కృత కేసులు కాగా 2.48 లక్షలు ప్రీలిటిగేషన్ కేసులని సంస్థ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి వివరించారు. లబ్దిదారులకు 24 కోట్ల పరిహారం అందిందని తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 340 లోక్ అదాలత్ బెంచ్లు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లలో 2, హైకోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 11,168 కేసులు పరిష్కారమైనట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి ఖమ్మంలో 9, సత్తుపల్లిలో 3, మధిరలో 3 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు ఈరోజు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. జిల్లా కేంద్రం నిర్మల్తో పాటు భైన్సా, ఖానాపూర్ జాతీయ లోక్ అదాలత్ లో 1,338 కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. అత్యధికంగా 1,332 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో లోక్ అదాలత్ లో 12,283 పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా జడ్జ్ పి వసంత్ తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో 14 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా కేసులకు సంబంధించి 7,62,44,000 నష్టపరిహారం ఇప్పించామని వివరించారు. మంచిర్యాల జిల్లాలో లోక్ అదాలత్ లో 4,418 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 12,364 కేసులు పరిష్కరించినట్టు జిల్లా జడ్జ్ శారదాదేవి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 6,649 కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం. మనందరికి ఎంతో ఇష్టమైన టైం షో టైం. మిడ్ డే మహాద్భుతంగా సాగిపోవాలి అంటే షో టైం ని స్టార్ట్ చేయాల్సిందే. మీకందరకు తెలిసిన సమాధానాలే, మీ పార్టిసిపేషన్ ఎంత యాక్టివ్గా ఎంత ఎంతూజియాస్టిక్గా చేస్తారు, ఎంత ఇన్వాల్వ్మెంట్తో యువత్ భారతిని వింటారు అనే చిన్న టైం మాత్రమే షో టైం. చాలా మటుకైతే చాలా రెస్పాన్సెస్ పాట కంప్లీట్ చేసే లోపలే వచ్చేస్తాయి. మరి నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ప్రశ్న మరోసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఇప్పుడు ప్లే చేసే పాట అయిపోయే లోపల ఏదైతే సమాధానాలు వస్తాయో వాళ్ళందరి పేర్లు చదవడానికి ప్రయత్నిస్తాను. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఒంటి గంట 26 నిమిషాలు వరకు వచ్చిన సమాధానాలు ఖచ్చితంగా తీసుకుంటా, అది కూడా రైట్ ఆన్సర్స్ పంపించడం మాత్రమే చదువుతాం. జాన్కంపేట్ నుంచి ఎం శ్యామ్లాల్, అలాగే బెల్లంపల్లి ఆడపు సంతోష్ కుమార్, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, ఆర్మూర్ నుండి రాధ, మియాపూర్ నుంచి భాను, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొన్నాల బాలరాజు, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస లావణ్య, అలాగే ప్రగతి నగర్ వెంకటేశ్వరి రాణి, అలాగే మల్కాజ్గిరి నుంచి రవికుమార్ రమాదేవి, ఇంకా ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, అసలు ప్రశ్న అడగడమే తడువు, ఆన్సర్లు ఇలా మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, పంతాడు శ్రీనివాసరావు మురిపాలెం నుండి, ఇంకా బోరబండ నుంచి రితన్య వత్సం, అలాగే చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

0: షో టైంలో ఇందాకల భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అన్న దానికి సమాధానాలు మ్యాక్సిమం అన్ని రైట్ ఆన్సర్సే వచ్చేసాయి. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్లలో భీమ్గల్ నుంచి రవి గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, హుడా కాలనీ హైదరాబాద్ నుంచి బుజ్జి, అలాగే హైదరాబాద్ గీతానగర్ నుండి చోడవరపు నాగేశ్వరరావు, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, బెల్లంపల్లి నుండి డాక్టర్ వెంకన్న, అలాగే తరాలపల్లి నుండి జరిపోతురజు బుచ్చయ్య, భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండేయ్య, అనిత, అలాగే పడన కనకారావు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనిల్ కుమార్, చంద్రశేఖర్ నగర్ నుండి, ఇంకా నిర్మల్ జిల్లా నుండి షేర్ బాలాజీ, సావిత్రి, కుబేర్ర, ఇంకా పెదాంబర్పేట నుంచి అంబదాసు, లావణ్య, ఇంకా నల్గొండ జిల్లా నుండి తిప్పర్తి నుండి చిలకమరి ఉపేంద్రాచారి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, రాజవెంకటాద్రి రెడ్డి, విజయమోహన్ రెడ్డి, ఇంకా ఆనంద్ మార్కాపూర్ నుంచి కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుండి కళ్యాణ్చారి, అలాగే కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఆర్మూర్ నుండి మీ పేరు మిస్ చేశారు, అయినా రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు, అలాగే నరసింగరావు నిజామాబాద్ నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్, ఇంకా ఎస్ రాణిమూర్తి సురారం నుంచి రైట్ ఆన్సర్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు, పెడన నుండి అప్పలరాజు గారు కూడా, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి అలా చెప్పట్లన్నమాట. అలాగే ఇంకా రాజేంద్ర, నిహారిక, అరుణ జక్రాన్పల్లి నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమన్గిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, భువనగిరి నుండి రాయగారి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా కౌకూరు నుండి సూర్యశ్రీ, అందరూ రైట్ ఆన్సరే పంపించేశారు. మరి సరైన సమాధానం జూలై 1. ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో టైం 1:35 దాటి 42 సెకండ్లైంది. షో టైమ్ లో ఇప్పుడు మరో ప్రశ్న. ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది? ప్రశ్న మరోసారి. ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది? మరి పాట అయిపోయే వరకు సమాధానాలు పంపించేసేయండి. సరైన సమాధానాలు పంపించే పేర్లు మాత్రమే చదివేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

ఇందాక అడిగిన ప్రశ్నకు ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం సరైన సమాధానం పంపించిన పేర్లు మాత్రమే చదువుతాను, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పేర్లు మాత్రం చదవలేము. అండ్ ఒకసారి పంపించిన మెసేజ్ మళ్ళీ మళ్ళీ పంపించకండి, ఎందుకంటే 1 గంట 40 నిమిషాల వరకు వచ్చిన సమాధానాలు సరైన సమాధానాలు పంపించిన శ్రోతల పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది. కాబట్టి నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పెడన నుండి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ గ్రామం నుంచి నరేష్ రోజా రైట్ ఆన్సర్.

జ్ఞావన నిరంజ శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుండి శిరీష, అలాగే అడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే రతన్ మహేందర్ వర్షిత్ నసరుల్లాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్ లావణ్య, హేమచంద్రిక లతిక రైట్ ఆన్సర్, భూమిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు అమ్మనగుర్తి నుంచి, అలాగే శ్రీనివాసరావు మరిపాలెం నుండి రైట్ ఆన్సర్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామం నుండి పూలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ చేశారు, అలాగే మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్ గారు, అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, అలాగే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్. మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

0: రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో మరికొన్ని పేర్లు సైఫాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, పుష్పశ్రీ, ఇంకా కొమ్మాల గ్రామం నుండి మహమ్మద్ అఖిల్, ఇంకా తరాలపల్లి నుండి బుచ్చయ్య గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలుగంతుల మార్కండేయ లక్ష్మి, హుజూరాబాద్ నుంచి మాధవీరాణి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా విజయనగర్ చందానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే బోర్డుపల్లి నుంచి కృష్ణగీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు, బంజారా హిల్స్ నుంచి ఎస్కే జాని గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, పెడన నుండి కనకారావు గారు, అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా సత్యనారాయణ మాదాసు రైట్ ఆన్సర్ పంపించేశారు భువనగిరి మండలం నుంచి, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ రుమ్మండ నుండి రైట్ ఆన్సర్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, సాయి మన్విత రైట్ ఆన్సర్ పంపించేశారు, భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి శ్రోతలు రైట్ ఆన్సర్, బాలాజీ సావిత్రి కుబేర్ నిల్వల్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ చేసేశారు. ఇంకా బోలెడన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు చదవాలంటే షో మొత్తం అయిపోతుంది, బట్ స్టిల్ పేర్లు ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు మాత్రం చదివేస్తున్నాను. మాధవి ఆంజనేయులు భూదం పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుకర్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒంటి గంట 40 నిమిషాల్లోపు పంపించిన రైట్ ఆన్సర్లో మరికొంది కొందరు పేర్లు. ఎర్రగడ్డ నుంచి లక్ష్మిగారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే సూరారాం నుంచి ఎస్ రాణిమూర్తి, ఇంకా భువనగిరి నుంచి పావని గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఊసరవెల్లి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సరైన సమాధానం పంపించిన వాళ్ళలో ఒక ఇద్దరు పేర్లు మిస్ చేశాను, బట్ స్టిల్ వారి పేర్లు జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్, నిహారిక, ఇంకా గణేష్, వేదవతి, నిజాంపేట్ నుంచి, అలాగే షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మా పేర్లు మిస్ చేస్తున్నారు అంటూ రెండు మూడు సమాధానాలు వచ్చాయి, కానీ టైం తర్వాత పంపించున్నారు కాబట్టి చదవలేకపోయాం. దొన్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి కూడా రైట్ ఆన్సర్ చేశారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాంటి షో టైం. ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం నుంచి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

2:26 దాటి 36 సెకండ్లైంది బీబీ క్లాక్లు. శక్తి సిలిలో సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం. హర్యానాకు చెందిన సవిత 2009లో తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించారు. భారత హాకీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2025లో 300 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసిన రెండో భారత మహిళ క్రీడాకారిణిగా నిలిచారు తను. చిన్న వయసులోనే హాకీపై ఆసక్తి పెంచుకున్న సవిత గోల్ కీపర్గా తన ప్రతిభను చూపించారు. జూనియర్ స్థాయిలో తను చూపించిన వేగం, సిచ్యువేషన్ తగ్గట్టు నిర్ణయం తీసుకునే సామర్థ్యం సెలెక్టర్లని దృష్టి ఆకర్షించాయి. కేవలం 20 సంవత్సరాల వయసులోనే 2009లో భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టారు. గోల్ కీపర్ బాధ్యత దేశానికి, అంటే ప్రత్యర్థి దేశానికి గోల్ రాకుండా అడ్డుకోవడమే. ఆ బాధ్యతను సవిత సంవత్సరాల తరబడి అద్భుతంగా నిర్వర్తించారు. ఇంకా తెలుసుకుందాం ఈ డైనమిక్ పర్సనాలిటీ గురించి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. సవిత గారి కెరియర్లో అత్యంత గుర్తుండిపోయే అధ్యాయంలో టోక్యో 2020 ఒలింపిక్స్ ఒకటి. భారత మహిళల హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్లో సెమీఫైనల్స్ చేరి చివరకు చారిత్రాత్మక 4వ స్థానంలో నిలిచింది. ఆ ప్రయాణంలో సవిత గోల్ పోస్ట్ ముందు చూపిన ధైర్యం, కీలకమైన సేవ్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. సవిత ప్రతిభకు గాను గుర్తింపుగా 2018లో అర్జున్ అవార్డు అందుకున్నారు. అలాగే FIH గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వరుసగా 3 సీజన్లో 2021, 2022, 2023 ఇయర్స్లో గెలుచుకున్నారు. అలాగే 2024లో హాకీ ఇండియా బల్జిత్ సింగ్ అవార్డు, ఇంకా హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే విభాగంలో కూడా ఇలాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు అని అంటే ఇటువంటివి రావాలి అంటే అంత సులభం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో కృషి ఉండాలి ఒక క్రీడాకారునికి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరిగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తి శిలిలో. భారతదేశం తరఫున దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. 2 భారత మహిళగా నిలిచారు. పురుషులు మహిళలు కలిసి 300 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆడిన 2 భారత గోల్ కీపర్గా తన పేరు నమోదైంది. సవితా పునియా సక్సెస్ స్టోరీ నుండి మన టేక్ ఓవర్ ఏంటంటే, విజయం అనేది ఒక్కో రోజులో వచ్చే ఫలితం కాదు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సాధన చేయాలి. రోజు చేసే సాధన, ఎన్నోసార్లు ఎదురయ్యే వైఫల్యాలు, వాటిని దాటుకుని ముందుకు సాగే ధైర్యం, ఇవన్నీ కలిసినప్పుడే విజయం అనేది మనను వర్తిస్తుంది. గోల్ పోస్ట్ ముందు నిలబడి భారత జెండాను కాపాడిన ఆ ధైర్యవంతమైన క్రీడాకారిణి సవితా పునియా. అంటారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడికి క్లాసిక్ ఎగ్జాంపుల్ సవితా పునియా. మరి ఇది ఇవాల్టి శక్తిశీలి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మొలరించి సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

आते जाते खूबसूरत आवारा सड़कों पे, कभी कभी इत्तेफाक से।

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की, उजाले उनकी यादों की।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం అనేటువంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్, జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ధి, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ విమోచనకు ఆపరేషన్ పోలో అమరవీరుల త్యాగాలే కారణమని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి మాజీ సైనికులను సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, సెప్టెంబర్ 13, 1948 భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. సర్దార్ పటేల్ దృఢ నిశ్చయంతో జనరల్ చౌదరి నేతృత్వంలో సైన్యం 5 రోజులు పోరాడి నిజాం రజాకార్ల పాలనకు ముగింపు పలికిందని గుర్తుచేశారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఆదివారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే పరస్పరం వివిధ సమకాలీన అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం బయటపడిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో 1,51,164 కేసులు పరిష్కారమైనట్టు సిఐడి డీజీ తెలియజేశారు. ఇందులో 21,843 ఎఫ్ఐఆర్ కేసులు, 1,404 విపత్తు నిర్వహణ కేసులు, 61,052 ఈ పెట్టీ కేసులు, 62,969 మోటారు వాహన చట్టం కేసులు, 3,996 సైబర్ నేరాల కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్ మోసాల బాధితులకు 42.29 కోట్ల రూపాయలు రీఫండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జేసీని మాట్లాడుతున్నాను. ఆయన చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు సరదాగా సండే సాయంత్రం. ఎస్ దోస్తో, మరొకవేళ డేస్ గనక వీక్లో ఉండే డేస్ గనక మన ఫ్రెండ్స్ అయితే సండే అంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండరేమో కదా. మనల్ని మనలాగా ఉంచే డే ఏదైనా ఉందంటే అది డెఫినెట్లీ సండేనే. ఎందుకంటే కోయి టెన్షన్ నహీ కిసీ కా పర్వా నహీ కామ్ బంద్ సిర్ఫ్ హమ్ కదా. మరి ఒక పక్క ఎక్స్టెండెడ్ వీకెండ్, దాంతోపాటు రేపు వినాయక చవితి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అడ్వాన్స్ విషెస్. అలాగే ఆ గణేశుడి దయ వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఎలాంటి విఘ్నం లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటోంది వివిధ భారతి ఆకాశవాణి. మరి వినాయక చవితి అంటే మాత్రం చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా, బస్తీలో దగ్గర నుంచి బంగ్లాల దాకా, ఏదైనా పండగ గల్లీలు కానీ అపార్ట్మెంట్లు కానీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండగ ఏదైనా ఉందంటే మాత్రం డెఫినెట్లీ అది మన గణేష్ పండుగనే. మరి అందరూ కలిసి సంబరాలు చేసుకునే ఈ పండుగలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ మనం కేర్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే మరి గణేష్ పండాలు ఏర్పాటు చేసేటప్పుడు కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే గణేష్ని తరలిస్తున్నటువంటి టైంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మరి ముఖ్యంగా మట్టి వినాయకులు వీలుంటే తప్పకుండా వాడండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను. పాట తర్వాత చాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం. స్టేట్యూ ఉండాలి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ ఎస్, సండే సాయంత్రం అలా రిలాక్స్ అయిపోయి రీఛార్జ్ అవుతున్నటువంటి టైం అనమాట. అండ్ ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు మన పేరెంట్స్ మన జేబులో పెట్టేది చాక్లెట్, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే టీచర్ ఇచ్చేది చాక్లెట్, బర్త్డే రోజు మన ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేది చాక్లెట్స్. ఏంటి శ్రీని చాక్లెట్స్ అని అంటారా? ఎస్, మన లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటన్నింటిలో డెఫినెట్లీ అప్బ్రింగింగ్లో కామన్గా ఉండేది మాత్రం డెఫినెట్లీ చాక్లెట్సే. టీవీలో చాక్లెట్ యాడ్ కనుక మనం చూస్తే వెంటనే ఆ యాడ్తో ఉన్నటువంటి మెమరీస్ మనకు బాగా గుర్తొస్తాయి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 13th వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ చాక్లెట్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ యుఎస్ నేషనల్ కన్ఫెక్షనరీస్ అసోసియేషన్ సెప్టెంబర్ 13th ఇంటర్నేషనల్ చాక్లెట్ డేగా ప్రకటించారనమాట. అండ్ ప్రముఖ చాక్లెట్ కంపెనీ వ్యవస్థాపకులైనటువంటి మిల్టన్ ఎస్ హెర్షే జ్ఞాపకార్థం ఈ రోజున అంతర్జాతీయ చాక్లెట్ దినంగా జరుపుకుంటారు. అంటే జూలై 7th వరల్డ్ చాక్లెట్ డే కొన్ని ప్లేసెస్లో జరుపుతారు. కాకపోతే మోడర్న్ చాక్లెట్ని చాలా చౌకగా అందరి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి మిల్టన్ ఎస్ హెర్షే జ్ఞాపకార్థం జరుపుకునే ఆయన బర్త్డే రోజు జరుపుకునే డే కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే. వీలుంటే మీకు నచ్చిన వాళ్ళందరికీ ఓ చాక్లెట్ ఇవ్వండి, అండ్ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే విషెస్ కూడా తెలపండి. మరి మీ అందరి కోసం చాక్లెట్ లాంటి ఈ పాట స్టిచ్ ఉండే

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, 3 రోజుల నుంచి ఎవరి స్టేటస్లు సోషల్ మీడియాలో స్టేటస్ చూసినా కూడా 80s 90s ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ ఫోటోలు, ఆ హెయిర్ స్టైల్స్ కానీ, డెనిమ్ జాకెట్స్ కానీ, మియామీ బీచ్ టీషర్ట్లు కానీ, పాత స్పోర్ట్స్ కార్లు కానీ, ఇలా 80s 90s లాస్ట్ 3 డేస్ నుంచి ఇదే ట్రెండ్ అవుతుంది. ఎంత ఏఐ జనరేషన్లో ఉన్నా మనం మాత్రం 90s 80s బాగా కనెక్ట్ అయిపోయామన్నట్టుగా అనిపించింది కదా. ఒక్కసారిగా గోడకున్నటువంటి ఫోటో ఫ్రేమ్లు కాస్త మొబైల్ స్క్రీన్స్కి ఎక్కేసాయేమో అన్నట్టుగా అనిపించింది. అండ్ ఆ ఫోటోలను కనుక చూస్తే ఒక్కసారి టైం మెషిన్లో ట్రావెల్ చేసినట్టుగా కూడా అనిపించింది కదా. సో మెమరీస్ని గుర్తు చేసుకోవడం మంచిదే, కానీ ఆ మెమరీస్ని అడ్డం పెట్టుకొని మోసం చేస్తే? ఎస్, ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నటువంటి 80s ట్రెండ్తో కొంచెం అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ హెచ్చరిస్తున్నారన్నమాట. అండ్ ట్రెండింగ్ పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్ కనుక డౌన్లోడ్ చేస్తే అది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. అలాగే తెలియని యాప్స్ కనుక ఇన్స్టాల్ చేస్తే ఫోన్లోని ఫోటోలు, డేటాని సైబర్ మోసగాళ్ళు వాటిని యూజ్ చేసేసుకొని ఏదైనా ట్వీక్ చేసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారన్నమాట. అటు వెబ్సైట్లోనూ వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేసే విషయంలో కాస్త డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా ట్రెండ్ పేరుతో పోస్ట్ చేయకూడదని కూడా చెప్తున్నారన్నమాట. ఎస్, డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏఐ థింగ్ వల్ల మనకి చాలా చాలా మంచి మంచి టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. అటు ఫోటో ఎడిటింగ్లో కావచ్చు, వీడియో ఎడిటింగ్లో కావచ్చు, చాలా చాలా యూజ్ చేస్తున్నాం. బట్ మన పర్సనల్ డేటాని యూజ్ చేసుకొని ఇంకెవరైనా మిస్ యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఏమంటారు దోస్తో, మరి మీ అందరి కోసం ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబర్లు వింటున్నారు లవ్లీగా సండే సాయంత్రం. అండ్ 1960లో విడుదలైనటువంటి కలత్తూరు కన్నమ్మ అనే సినిమా ద్వారా మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యారు ది గ్రేట్ ఉలగ నాయకన్ కమల్ హసన్ గారు. నటించినటువంటి మొదటి సినిమా ద్వారానే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు 6 ఏళ్ల వయసులో. అతి చిన్న వయసులో జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నటువంటి బాల నటుడిగా రికార్డు కమల్ హసన్ గారి పేరు మీద ఉండేది. మరి ఇప్పుడు ఆ రికార్డు త్రిషా తోసర్ అనే 4 ఏళ్ల మరాఠీ చైల్డ్ ఆర్టిస్ట్ రికార్డుని బ్రేక్ చేసిందనమాట. 4-2 చిత్రంలో త్రిషా తోసర్ చిమ్మి అనే పాత్ర పోషించారనమాట. ఆ పాత్రకు గాను నేషనల్ చైల్డ్ బెస్ట్ అవార్డు అనేది లభించిందనమాట 4-2 చిత్రానికి. సుధాకర్ రెడ్డి ఈ సినిమాని దర్శకత్వం వహించారు, అలాగే నాగరాజ్ ముంజలే ఈ సినిమాని నిర్మించారనమాట. అతి చిన్న వయసులో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు సంపాదించుకున్నటువంటి త్రిషా తుషర్ కమల్ హసన్ గారు లానే ఒకవేళ యాక్టింగ్లో గనుక ఉంటే ఎన్నో అవార్డులు గెలుచుకోవాలని, భారతదేశం గర్వించదగ్గ యాక్టర్ కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఏమంటారు దోస్తు? మరి మీ అందరి కోసం మరొక మంచి పాట వినిపిస్తాను. పాట తర్వాత మరిన్ని విషయాలు మన చాయ్తో హాయ్ కబుర్లో మాట్లాడుకుందాం. స్టిటీ ఉందా

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అంత్యశ్రీని మాట్లాడుతున్నాను. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అండ్ ఎస్, ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్, ఆఫీస్ మధ్యలో ఒక కప్పు చాయ్, ఫ్రెండ్స్ కలిస్తే మరో చాయ్, ఒకవేళ వాన పడితే మరొక చాయ్, చలికాలంలో అయితే వేడి వేడి చాయ్, సాయంత్రం ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ చాయ్, ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా ఇచ్చేది చాయ్, మరి మూడు బాగలేకపోతే ఒక స్ట్రాంగ్ చాయ్, ఓకే ఓకే ఉంటే ఒక లైట్ చాయ్. చాయ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డ్రింక్, కానీ చాయ్ అనేది ఒక ఎమోషన్ కదా. ఇప్పుడు ఈ ఎమోషన్ ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంది. 2026లో టేస్ట్ అట్లాస్ విడుదల చేసినటువంటి ప్రపంచంలోనే టాప్ 100 టీస్ జాబితాలో మన ఇండియాకి చెందినటువంటి మసాలా చాయ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ద్వారా మన ఇంట్లో వాడే అల్లం, యాలకులు, దాల్చిని, లవంగ ఇలా మనకు నచ్చినటువంటి మసాలాలు వేసుకొని చేసుకొని తాగితే ఆ టీ రుచే వేరు. మరి ఆ రుచి ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద ఫస్ట్ ప్లేస్ లభించిందన్నమాట. మరి చాయ్లో

ఉండే ఫీల్ అంటే అలాంటిది. మరి డబ్బులు ఉంటే ఫుల్ కప్ తాగుదాం, లేకపోతే ఒక సింగిల్, ఫ్రెండ్స్ ఉంటే 1/2, లేకపోతే 2/3, ఏదైనా చాయిస్ నాట్ ఎ డ్రింక్, ఇట్స్ అన్ ఎమోషన్. జస్ట్ దోస్తో మరి స్టూడియోలో సమయం 5:50 కావస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఉర్దూలో.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
5: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
4: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు అన్నారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం కలిగిన సౌమ్యులని, సమాజంలో ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం కలిగి ఉన్నారని కొనియాడారు. మాజీ ఆర్థిక మంత్రి రోసయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
7: ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేదలుగా ఉండి బహిరంగంగా చెప్పుకొని ఆత్మాభిమానం తగ్గించుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. 100% ఈ భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
6: రాజ్యసభ సభ్యులు ఏం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శ్రీ కళ్యాణకారి తపాగజ్ వర్షావాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఆచార్య భగవంత విమల సాగర్ సురేశ్వర్జీ మహారాజ్ సాన్నిధ్యంలో ప్రసంగించారు. జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ధి, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు అన్నారు. ఆపరేషన్

0: ఓలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ కెఎం మున్షీల చొరవతో 1948 సెప్టెంబర్ 13 ప్రారంభమైన ఆపరేషన్ పోలో 4 రోజుల పోరాటం అనంతరం సెప్టెంబర్ 17 హైదరాబాద్కు విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిని భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అభివర్ణించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈరోజు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2026 ప్రదానోత్సవం, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ఎం కోదండరెడ్డి, సాహిత్యంలో వెలిచాల కొండలరావు, కళల విభాగంలో కనకవలకు పురస్కారాలు అందజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా, ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం బయటపడిందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. చైర్మన్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని, తమ 2 సభ్యులను చర్చ లేకుండా మూజువాణి ఓటుతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్నీ బంద్ పెట్టిందని, వచ్చే రోజుల్లో కాంగ్రెస్ను బంద్ చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 286 మందికి 65,60,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ప్రజలకు అర్థమైందన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మఖతల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 229 మంది లబ్ధిదారులకు 88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారిస్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ల విభాగం ఆధ్వర్యంలో జాతి నిర్మాణకర్తలకు గౌరవం అనే ఇతివృత్తంతో హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్, ఎన్జీఆర్ఐ, ఎన్టీపీసీ, డిఆర్డీఓ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ కోఆర్డినేటర్ బీకే అంజలి మాట్లాడుతూ, భౌతికవాదం, ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సంతోషానికి అవసరమని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడబందీ చర్యలు చేపట్టినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సిపి పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
1: రేపు గణేష్ చతుర్థి ఉంది. ప్రతి ప్లేసెస్ లో మేము బందోబస్తు పెడతాము. 12 జంక్షన్స్ అండ్ 10 రిలీజియస్ ప్లేసెస్ కూడా పర్మనెంట్ పికెట్స్ ఉంటాయి. ఫుట్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ పెట్రోలింగ్, 3 టైప్స్ ఆఫ్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. ఈ టీజింగ్ ప్రివెంట్ చేయడానికి షీ టీమ్స్ కూడా మఫ్తీలో పోలీస్ సిబ్బందికి, ఉమెన్స్ మహిళా పోలీస్ సిబ్బందికి డిప్లాయ్మెంట్.
0: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయూ సమావేశానికి ఆయన హాజరై విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: కాంగ్రెస్ పార్టీ అధికారంలో

0: వచ్చి 1000 రోజులు దాటిన తర్వాత కూడా కేవలం 1వ జీతం తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ మరి ఏదైతే ఉద్యోగుల జేఏసీకి చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ ప్రకారం రెండు
1: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, జనగాంతో సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలవరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుసిని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. సో మరి మొదటిగా ఆల్ టైమ్ హిట్స్లో నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ సంగీతం సమకూర్చినటువంటి సంతోషం. మరి ఈ సినిమా నుంచి కేకే ఉషా కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని ఎస్ ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నారు. మరి నెక్స్ట్ ఆల్ టైమ్ హిట్స్ లో నేను మీకు వినిపించబోయే పాట వాసు. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి పాట, దేవన్న పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్ లో.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ హిట్స్లో రాజకుమారుడు సినిమా నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట. మరి నెక్స్ట్ మన షోలో నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి పాట, వెంకటేష్ గారు నటించినటువంటి ఘర్షణ. మరి ఈ సినిమా నుంచి టిప్పు శాలిని సింగ్ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీకోసం ఆల్ టైమ్ హిట్స్లో.
3: చెలి మను పరిమళం మనసుకి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 లమ్హే కార్యక్రమంలో ఆర్జే చేతన్ సిద్ధంగా ఉన్నారు. వినేసేద్దాం ఇవాళ్టి మన లమ్హేలో ఏం చెప్తారో.

0: ఇంతవరకు మీరు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, సరదాగా సండే సాయంత్రం అలా రిలాక్స్ అయిపోతూ రీఛార్జ్ అవుతూ మంచి మంచి పాటలు వింటున్నాము ఆల్ టైమ్ హిట్స్లో. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట మణిష్ శర్మ గారు కంపోజ్ చేసినటువంటి పాట, ఎస్పి చరణ్ సుజాత కలిసి పాడినటువంటి పాట గుడుంబా శంకర్. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట ఖుషి. మరి ఈ సినిమా నుంచి దేవన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు

అవసరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్ధతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాప్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ

యాప్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుభద్ర గారు.
1: నమస్కారం అండి.
0: మన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం అనేది ఒక నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేది.
1: అవును.
0: సో మనని మనం ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులు దాదాపుగా వంటింట్లోనే మొదలయ్యాయి.
1: అవునండి.
0: అయితే ప్రస్తుతం ఉండే జీవన శరీరంలో ఆధునిక జీవన పద్ధతుల్లో స్ట్రెస్కి ఎక్కువగా లోన్ అవుతున్నారు జనాలు, దానికి వ్యాయామం కూడా తగ్గిపోయింది. ఆయుర్వేద చికిత్సలో ముఖ్యంగా ఈ పంచకర్మ చికిత్సతో ఏ ఏ సమస్యలకి సమాధానం దొరుకుతుంది, అలాగే ఈ పంచకర్మ చికిత్స అంటే ఏంటంటారు?
1: పంచకర్మ చికిత్స అనేది ఆయుర్వేద చికిత్సా విధానాల్లో ఒకటండి. ఆయుర్వేదం అంటేనే మనిషి ఎలా జీవించాలి, ఇట్స్ నాట్ ఓన్లీ క్యూరేటివ్ కాకుండా ప్రివెంటివ్ అంటే ఆరోగ్యం కాపాడుకునే విధానము. సో ఆయుర్వేదంలో ఇలా ఒక శ్లోకం ఉందండి, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే రోగులకి చికిత్సే కాకుండా ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి, అలాగే రోగగ్రస్తులు కాకుండా ఎలా జీవించాలి అనేది చెప్పబడింది ఆయుర్వేద శాస్త్రంలో.
0: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఆయుర్వేద విధానాన్ని గనక మనము జీవన శైలిలో గనక ఆకలింపు చేసుకున్నట్లయితే రోగము కానీ వ్యాధి కానీ వచ్చినప్పుడు పొందాల్సిన చికిత్సే కాకుండా రోగం బారిన పడకుండా కూడా ఉండే అవకాశం ఉందంట.
1: అవునండి. ఇప్పుడు మనకి ఆయుర్వేద ప్రకారంగా బయట కనబడే మీకు అన్ని తత్వాలు మనిషిలోనూ కనబడతాయి. ఆయుర్వేద ప్రకారంగా త్రిదోషాలు మెయిన్ అండి. ఒక ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, రోగగ్రస్తులు కావాలన్నా, అది సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం,
0: సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్యం.
1: అంటే డే టు డే క్లైమేట్ చేంజెస్, అట్మాస్ఫిరికల్ చేంజెస్, అలాగే కాకుండా సీజన్ వైజ్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఈ అన్ని కారణాలకు ఆటోమేటిక్గా ఈ బ్యాలెన్స్ తప్పే అవకాశాలు చాలా ఉంటాయి. సో దాన్ని ఎలా మనం జీవిస్తే ఈ ఆరోగ్యం కాపాడుకోగలము అనేది క్లియర్గా ఆయుర్వేద సిద్ధాంతంలో చెప్పారు. ఇలా అయినప్పుడు, దోషాలు ఏరుపేరు అయినప్పుడు, రోగగ్రస్తులైనప్పుడు చికిత్సా విధానాలు చెప్పబడ్డాయి. దాంట్లో ఒక్కటి పంచకర్మ. ఇది శోధన ప్రక్రియలో వస్తుంది. ఇది ప్యూరిఫికేషన్ ప్రొసీజర్తో ట్రీట్ చేయడం, దాంట్లో పంచకర్మ అనేది వస్తుందండి.
0: అంటే శరీరంలో ఉండే మలినాలని తొలగించే ప్రయత్నంలో పంచకర్మ చికిత్స ఒక భాగం అంటారా?
1: ఒక భాగం. పంచకర్మ అనేది ఐదు ప్రక్రియలండి. దీంట్లో మెయిన్ వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం.
0: మీరు చెప్పిన ఈ వమనము, వస్తి, విరేచనము, వీటిని ఏ విధంగా చేస్తారు మేడం?
1: అందరికీ అన్ని చేయలేము. వాళ్ళ వాళ్ళ రోగాలను బట్టి, శారీరక బలం బట్టి, తత్వం బట్టి, తర్వాత వయస్సు బట్టి, బయట ప్రకృతిలో సీజన్ బట్టి కూడా చేయడం పడుతుంది. మెయిన్గా ఈ అబో షోల్డర్స్ ఉండే ప్రాబ్లమ్స్, కంఠ భాగం నుంచి పైన ఉండే వికారాలకు వమనం ద్వారా. వమనం అంటే ఒక పద్ధతిగా మనిషిని ప్రిపేర్ చేయించి వాంతులు చేయించడం. కఫ ప్రాబల్యంతో ఉన్న ప్రాబ్లమ్స్ లో ఈ ప్యూరిఫికేషన్ వమనం సెలెక్ట్ చేయబడుతుంది. సో ఇన్ దిస్ ప్రొసీజర్ వి గివ్ లైక్ వి ప్రిపేర్ పేషెంట్ ఇనిషియలీ బై గివింగ్ డూయింగ్ స్నేహపానం, ఐ మీన్ మెడికేటెడ్ ఘీ ఇంత ఇంత ప్రమాణంలో తాగిచ్చి, దెన్ స్వేదనం, దట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ స్టీమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆల్ దిస్ ప్రొసీజర్ ఆర్ డన్ టు బ్రింగ్ సెల్యులర్ వేస్ట్ టు ద గట్ లెవెల్, శాకాశ్రిత దోషాలని గట్ లెవెల్లో తెచ్చి, దెన్ మెడిసిన్, కషాయాలు, పాలు, ఎన్నో రకాలుగా ఉంటాయి ఇండ్యూస్ చేయడానికి వామిటింగ్, దాని మూలకంగా వామిటింగ్స్ చేయిస్తాం. దానికి కూడా డైజెషన్, జీర్ణశక్తి బాగా ఉన్నప్పుడే పంచకర్మ చేయబడుతుంది.
0: విరేచనం

0: విరేచనానికి కూడా వి ప్రిపేర్ ద సేమ్ థింగ్, మెడికేటెడ్ ఘీ ఇనిషియలీ, స్నేహనం, స్వేదనం, దెన్ దీస్ ఆర్ పూర్వ కర్మస్ అంటారు. లేహంసో, కషాయంసో, చూర్ణంస్ ఇచ్చి వి ఇండ్యూస్ మోషన్స్ లైక్ విరేచనాలు ఇండ్యూస్ చేస్తాం. పిత్త డామినేటెడ్ డిసీజెస్ లో వి డూ దిస్.
1: వస్తి,
0: వస్తి అనేది నార్మల్ గా అందరికి అర్థం కావాలంటే మెడికేటెడ్ ఎనిమాస్ అనుకోండి. ఇది ఏనల్ ద్వారా మెడిసిన్ ని లోపల ఇంజెక్ట్ చేస్తాము. సో దీన్ని చేయడానికి కూడా ఇనిషియలీ వి ప్రిపేర్ ఎక్స్టర్నల్ స్నేహనం ఈజ్ లైక్ ఆయిల్ అప్లికేషన్ ట్రీట్మెంట్స్, ఈ ఆయిల్ మసాజెస్ ద్వారా ఇనిషియలీ వి ప్రిపేర్ బాడీ మసాజ్, ఫోమెంటేషన్ బాష్ప స్వేదం అండ్ హర్బల్ లీఫ్ ఫోమెంటేషన్ ఆర్ పిండ స్వేదం అంటారు దాన్ని. దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి, పత్రపిండ స్వేదం, షష్టిక శాలి పిండ స్వేదం అంటే మెడికేటెడ్ రైస్ తో,
1: ఇది నవరా రైస్
0: నవరా అని చెప్తారు అన్ని దగ్గర.
1: నవరా బియ్యంతో పాలల్లో ఉడికించి అందులో కొన్ని మూలికలు వేసి ముద్దలా చేసి తర్వాత కాపడం లాంటివి చేస్తారు.
0: అవునండి, మూలికలతో కషాయాలు తయారు చేస్తాం. ఆ కషాయం ని దీంట్లో ఆ సగం భాగము ఈ నవరా వండే దాంట్లో యూజ్ చేస్తాం, సగం కషాయం లాగా పెడతాం. పాలు ఇది ఉడికిచ్చిన ఈ రైస్ తో ఈ మూటల్లాగా చేసుకుని దీంట్లో డిప్ చేసుకుని మసాజ్ చేయడం, బేసిక్ లో స్ట్రెంగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. ఇవన్నీ పూర్వకర్మలే. సో చేశాక దెన్ వి గో అహెడ్ విత్ ద వస్తి ట్రీట్మెంట్. దీంట్లో ఆయిల్ ఎనిమా ఇస్తాం, అనువాసన వస్తి అంటారు టెక్నికలీ, ఆస్థాపన వస్తి అంటే కషాయ వస్తి అని. అనువాసన వస్తి ఇది భోజనం తర్వాత ఇమ్మీడియట్ గా ఇస్తాం, అంటే చేతి నెమ్ము ఆరక ముందే ఇవ్వాలి అని శాస్త్రంలో చెప్పబడింది. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అలా అంటే, లైక్ భోజనం చేయగానే మనకు పైలోరిక్ స్ఫింక్టర్ క్లోజ్ అయిపోతుంది. సో మన జీర్ణకోశం ఒక పిపెట్ లాగా ఊహించుకుంటే ఏదైనా లిక్విడ్ సక్ చేసినప్పుడు పైన ఇఫ్ యూ క్లోజ్ దట్ ఓపెనింగ్ లిక్విడ్ విల్ హోల్డ్ అంటిల్ యూ ఓపెన్. సో అలాగే మనకి పైలోరిక్ స్ఫింక్టర్ క్లోజ్ అవ్వగానే ఇస్తే మనం ఇచ్చిన ద్రవ మెడికేటెడ్ ఆయిల్స్ ఇట్ విల్ స్టే ఫర్ లాంగర్ టైమ్ ఇన్ ద ఇంటెస్టైన్. వాత దోషాలు, వాత డిసార్డర్స్ కి వస్తి అనేది మెయిన్ ట్రీట్మెంట్ గా ట్రీట్ చేస్తాం. ఆస్థాపన వస్తి కషాయాలతో సేమ్ మెడికేటెడ్ ఎనిమా ఇస్తాము. దిస్ ఇస్ గివెన్ ఇన్ ఎంప్టీ స్టమక్. సో ఇట్స్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ అనువాసన వస్తి, దెన్ ఫాలోడ్ విత్ కషాయ వస్తి, దట్ ఈస్ ఆస్థాపన నిరువవస్థి కూడా అంటారు దాన్ని. దిస్ ఇస్ గివెన్ ఇన్ ఎంప్టీ స్టమక్.
1: నస్యం
0: జత్రు ఊర్ధ్వక రోగాలు అంటారు దానికి నస్యం ట్రీట్మెంట్. నస్యం అంటే నాసా ద్వారా మూలక మెడిసిన్ ని ఇన్స్టిల్ చేసేది, నాసిక ద్వారా ఔషధం ని అంటే అది ఏదే ఫామ్ లో ఉంది, ఘీ ఫామ్, ఆయిల్ ఫామ్ ఆర్ కషాయ లిక్విడ్ ఫామ్, దీని ప్రొసీజర్ ని నస్యం అంటారండి. దీనికి కూడా ప్రిపరేటరీ ప్రొసీజర్ నెక్, షోల్డర్స్, అప్పర్ బ్యాక్, ఫేస్ కి, దెన్ ఆఫ్టర్ దట్ స్టీమ్ సేమ్ స్వేదన, దాని తర్వాత ముక్కు రంధ్రాలు లో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. దీని నస్య ప్రక్రియ అంటారు. ఇది ఈవెన్ అర్థిత వాతం, పారాలసిస్, బెల్స్ పాల్సీలో కూడా ఈ దీన్ని మెయిన్ ట్రీట్మెంట్ గా కన్సిడర్ చేస్తారు. ఈ అర్థిత వాతంలో మెయిన్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్. సో టు స్టిమ్యులేట్ దట్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ ఉండే అబ్స్ట్రక్షన్ ని తొలగించడానికి ఈ నస్య ట్రీట్మెంట్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి.
1: చివరి ప్రక్రియ అయిన రక్తమోక్షణం.
0: రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్. బ్లడ్ లెట్టింగ్ మెనీ వేస్ లో ఉండదండి, జలగం అంటారు. సో జలగం అప్లికేషన్ తో కూడా దూషిత రక్తాన్ని యు ఆర్ టేకింగ్ అవే త్రూ లీచ్ అప్లికేషన్స్ తో. ఎందుకంటే దీనికి దూషిత రక్తాన్ని పీల్చే గుణం ఉంది యాక్చువల్లీ లీచ్ కి. జలౌకాచరణం అంటారు దీని రక్తమోక్షణ, జలౌకాచరణం. సో దాని ద్వారాను అదర్వైజ్ ఇప్పుడు కట్ చేసి కూడా ఎక్స్పర్ట్స్ దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ దాంతో, దాని పర్టికులర్ ప్లేస్ లో కట్ చేసి బ్లడ్ లెట్టింగ్ చేయడము.
1: డాక్టర్ సుభద్ర గారు, పంచకర్మ చికిత్సలో మీరు 5 ప్రక్రియల గురించి విపులంగా తెలియజేశారు. ఇది దీంతో పాటు మీరు అన్నట్టుగా పూర్వకర్మల్లాగా అభ్యంగం కానీ లేదంటే స్టీమ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇది కేవలము వ్యాధి బారిన పడ్డ వ్యక్తులకి వారి శరీర తత్వాన్ని బట్టి చేసే ప్రక్రియనేనా, లేదంటే నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలు ఎప్పుడైనా చేయించుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్ గా అండి, ఇది లైక్ ఈ ప్రక్రియలు రోగగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే

0: దానికి ఈ ప్రక్రియని చేసుకోవచ్చు. ప్రాపర్ వైద్యుడు డాక్టర్ని సంప్రదించి దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కాలాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వస్తి ట్రీట్మెంట్కి ఇది బెస్ట్ అంటారు. శరద్ ఋతులో విరేచన కర్మకు, వసంతకాలంలో వమన కర్మకు. సో మీ ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ని కలిసి వాళ్ళని సంప్రదించి దీన్ని చేయించుకోండి.
1: డాక్టర్ సుభద్ర గారు, ఈ పంచకర్మ చికిత్సలో వైద్యుడు నిర్దేశించిన చికిత్సను తీసుకునేటప్పుడు ఆహారం పట్ల ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: ఖచ్చితంగా అండి, పంచకర్మ చికిత్స చేయించుకునేటప్పుడు ఆహారానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. తేలిగ్గా జీర్ణమయ్యేవి పథ్యం, డాక్టర్లు పథ్యం పెడతారు, ఆ పథ్యాన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. పోస్ట్ పంచకర్మ కూడా మీరు ఫాలో చేయాల్సి వస్తుంది కొంతకాలం వరకు, ఎందుకంటే అప్పుడు డైజెషన్ చాలా వీక్ ఉంటుంది. గనక మీరు వెంటనే హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్ కానీ, రెఫ్రిజిరేటెడ్ స్టఫ్ కానీ ఏమి తీసుకోకూడదు. పథ్యాన్ని ఫాలో చేస్తూ ఈ పథ్యం మీరు కోలుకోవడానికి ప్లస్ మీ జీర్ణశక్తి పెంచేదానికి చెప్పబడుతుంది. సో ఇలా చేస్తేనే మీకు 100% బెనిఫిట్ దొరుకుతుంది. లేదంటే దీనివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మాత్రం స్ట్రిక్ట్గా, ఎంత ఇంపార్టెంట్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అంతే జాగ్రత్త. నెక్స్ట్ సంసర్జన కర్మ అంటారు దీన్ని, ఫాలో చేయాల్సి వస్తుందండి దీన్ని.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళు శారీరకంగా కొంచెము పూర్వమున్నంత పటుత్వం ఉండదు, అలాంటి వాళ్లకు మీరు అన్నట్టుగా కాలానుగుణంగా వాళ్ళ శరీర తత్వానుగుణంగా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఈ ప్రక్రియల్ని చేయించుకున్నట్లయితే వారి నిత్య జీవితంలో ఆరోగ్యం కాపాడబడుతుంది అంటారా?
0: పంచకర్మ అది ఇది వరకు నేను చెప్పినట్లే చాలా వరకు ఎంతో మందికి ఎన్నో రకమైన లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, బీపీ, షుగరు, థైరాయిడ్ అవి, హృద్రోగాలు అవన్నీ ఉంటాయి. సో ఏది కరెక్ట్ అంటే మీరు అన్నారు ఏజ్డ్ పర్సన్స్కు అని, సో దాన్ని డిసైడ్ చేసుకునే కొన్ని వి కాంట్ డూ దాట్.
1: అంటే కొన్ని పరిస్థితులు కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రక్రియలు చేయకూడదు.
0: సో ప్రాపర్ గైడెన్స్ తీసుకొని దెన్ యూ కెన్ గో అహెడ్. బట్ నిత్య అభ్యంగానికి అందరూ అర్హరే. సో యూ కెన్ డూ దట్ నిత్య అభ్యంగం ఎవరికి వాళ్లే చేసుకోవచ్చు అప్లై, లేదా ఎక్కడైనా ఓపిక లేకపోతే వెళ్ళి చేయించుకోవచ్చు కూడా వారానికి కనీసం ఒకసారైనా. ఎవరికి వాళ్ళే ఇంట్లో కనీసం ఒక 10 నిమిషాలు హెడ్ టు టో ఆయిల్ అప్లై చేసుకొని నెమ్మదిగా మర్దన చేసుకొని స్నానం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా చాలా వరకు, ఇప్పుడు ఇందాక మెన్షన్ చేస్తారు ఏజ్డ్ పీపుల్కి అని, చాలా వరకు వాళ్ళకి జాయింట్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఈ ఆయిల్ అప్లికేషన్ ఈ వల్ల వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం, ఎందుకంటే వాళ్ళు వాతం కొంచెం సహజంగానే వయస్సు ప్రకారంగా ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో దానికి ఈ తైలం విరుగుడు అంటారు, వాతానికి తైలం. సో యు ఆర్ స్ట్రెంగ్ ఈ జాయింట్స్ స్టెబిలిటీకు, ఫ్లెక్సిబిలిటీకు ఇంప్రూవ్ అవుతుంది. సో అంతేకాకుండా ఈ స్ట్రెంగ్స్ యువర్ మజిల్స్, కండరాలు బలపడచడానికి కూడా సహాయపడుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఐ క్యాన్ సే, లైక్ ఎవరికి వాళ్ళు ఇంటి వర్కే చేసుకోవచ్చు ఇన్ దర్ డే టు డే లైఫ్.
1: ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్యతో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యుల సలహా మేరకు ప్రాపర్గా ట్రైన్ చేయబడ్డ వాళ్ళ చేత చేయించుకోవడమే కరెక్ట్ అంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స ఈ అంశంపై డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుషని మాట్లాడుతున్నాను అండ్ ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. మరి ఈ అవర్లో ఆల్ టైమ్ హిట్స్లో బ్లాక్ బస్తర్ పాటలు వినేసేద్దాం. మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఏప్రిల్ 1 విడుదల. మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్రకారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట, ఇళయరాజా గారు అందించినటువంటి సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. మరి బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి ఇంద్రుడు చంద్రుడు సినిమాల నుంచి ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ పాట, మరి బాలగారు జనకి గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట విన్నారు ఆల్ టైమ్ హిట్స్లో. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట చిన్నల్లుడు. ఎంఎం కీరవాణి గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాటను పాడినటువంటి సింగర్స్ బాలగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ మన పాటల ప్రయాణం కంటిన్యూ అవుతుంది. సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ పాట, బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకులు కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి వంశానికొక్కడు. మరి ఈ సినిమాల నుంచి చిత్రకారు బాలుగారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దార్శనికతకు, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని బ్రిక్స్ సమావేశం ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ చట్టం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని సృష్టించేలా బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆయన అన్నారు. ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు గుజరాత్లోని గాంధీనగర్లో వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026కు

భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ ఫోరంలో 65కు పైగా దేశాల నుండి 2000 మందికి పైగా వివిధ రంగాల భాగస్వాములు పాల్గొంటారని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లోని క్యాబ్ పికప్ ప్లాజాను వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా ఇది మరొక ముందడుగని ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం రేపటి నుండి శుక్రవారం వరకు న్యూఢిల్లీలో కంబైన్డ్ ఆపరేషనల్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ 5 రోజుల కార్యక్రమం కొత్తగా తలెత్తుతున్న సవాళ్లపై లోతైన అవగాహన పెంపొందించి భవిష్యత్తులో వారి నాయకత్వ పాత్రల్లో సమతుల్యమైన, సునిశ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా పాల్గొనేవారికి వీలు కల్పిస్తుంది. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్టు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన 7340 మందిలో 6643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాగా 5521 మంది అర్హులుగా నిర్ధారించబడ్డారని, మిగిలిన వారి పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణేశుడి అనుగ్రహంతో తెలంగాణ శాంతి, ఐక్యత, ప్రగతితో వర్ధిల్లాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. రేపు వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశుడు సిద్దమయ్యాడు. దాదాపు 70 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు భక్తుల కోలాహలం మధ్య విగ్రహానికి తెరతీశారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ మస్తీ మజా వింటున్నారు. మరి ఇవాళ వైరల్ అయినటువంటి న్యూస్లో మనం మస్తీ మజాలో మాట్లాడుకుంటాం కదా. సో క్యాబ్ బుక్ చేసుకుని మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారా? కమ్ అగైన్, ఏంటి శ్రీని, క్యాబ్ బుక్ చేసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడమా? డ్రైవర్ కదా చేసేది అని అంటారా? ఇక్కడే ఉందన్నమాట ట్విస్ట్. నోయిడాకి చెందినటువంటి శివ మిశ్రా అనే వ్యక్తి లక్నో వెళ్ళడం కోసం కార్ బుక్ చేసుకున్నాడు. నోయిడా నుంచి లక్నో వెళ్ళడానికి 485 కిలోమీటర్స్ దూరం, సుమారు ఒక 7 అవర్స్ డ్రైవ్ టైం అనమాట. ట్రాఫిక్ కనుక ఉంటే మాత్రం ఒక 8 అవర్స్ వేసుకోండి. శివ మిశ్రా మరియు వాళ్ళ బ్రదర్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. జర్నీ స్టార్ట్ చేశారు, కానీ సడన్గా ఒక్కసారి డ్రైవర్ వైపు వెళ్ళింది శివ మిశ్రాకి.

ఏంటన్నా చాలా అలసిపోయినట్టున్నారు అని అడిగారు శివమిశ్ర. నిన్న నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను సార్, ఈ బండి నడిస్తే గానీ మా బండి నడవదు కదా అని అన్నాడు ఆ డ్రైవర్. ఆ ఒక్క మాటకి కొంచెం అలా మనసులో అలా కదిలినట్టు అనిపించిందో ఏమో. లైఫ్ అంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. శివమిశ్ర ఆయన చూసిన తర్వాత, ఆయన అలసిపోవడం చూసిన తర్వాత వెంటనే అన్నా మీరు బ్యాక్ సీట్లోకి రండి, నేను ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తాను అంటూ నోయిడా నుంచి లక్నో వరకు డ్రైవింగ్ చేస్తూ వచ్చాడనమాట. ఈ డ్రైవింగ్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో, మేబీ జర్నీ అయిపోయిన తర్వాత పెట్టాడేమో ఆ వీడియో, సో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుందనమాట. నెవర్ థాట్ మై క్యాబ్ రైడ్ వుడ్ టర్న్ ఇన్ టు దిస్ అని ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకేమనిపిస్తుంది? మేబీ హెల్ప్ చేయడం మంచిదా, లేకపోతే అలానే వదిలేయడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి పాట మీ అందరి కోసం, పాట తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మస్తి మజాలో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్చశ్రీని మాట్లాడుతున్నాను అండ్ మస్తీ మజా వింటున్నారు. జరిగినటువంటి టోర్నమెంట్లో 9 మనం గెలిచింది, 7 times. ఎస్ దోస్తు, నేను మాట్లాడుతున్నాను మన విమెన్ క్రికెట్ జట్టు గురించి. 2004లో స్టార్ట్ అయిందనమాట ఏషియా కప్ విమెన్ క్రికెట్కి. 2004 నుంచి ఇప్పటివరకు 2022 వరకు 9 టోర్నమెంట్లు అయ్యాయన్నమాట. 9 టోర్నమెంట్లలో 7 times మన ఇండియా గెలిచిందనమాట. అండ్ దట్ టు శ్రీలంక పైన 5 times గెలిచి ఏషియాలో మన టీంకి తిరుగులేదని ప్రూవ్ చేశారనమాట. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడే మన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ఉమెన్ క్రికెట్ జట్టు వర్సెస్ శ్రీలంకన్ ఉమెన్ క్రికెట్ జట్టు మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పటివరకు జరిగినటువంటి 9 టోర్నమెంట్స్లో 7 times మనం గెలిచామంటే సూపర్ కదా. 2004, 2005, 2006, 2008 అప్పటి వరకు ఫార్మాట్ అంతా కూడా వన్ డే ఫార్మాట్లో ఉండేయన్నమాట, 50 overs. సో అప్పుడు 4 times గెలిచారు. ఆ తర్వాత ఫార్మాట్ని కొంచెం మార్చారనమాట 2012 నుంచి. సో 2016 మరియు 2022 ఈ 3 ఇయర్స్లో 3 times గెలిచారు. ఈ మధ్య 3 times గెలిచారనమాట మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ జట్టు. సో మరి ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్లో 5.2 overs అయ్యేసరికి 57 runs స్కోర్ చేశారు. అండ్ స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందన 19 runs చేశారు. అండ్ షిఫాలి వర్మ 38 runs స్కోర్ చేశారు 19 balls. మరి చూడాలి ఇవాళ మ్యాచ్ కూడా గెలిచి మరి 8 టోర్నమెంట్స్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందా మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ జట్టు. వెయిట్ అండ్ సీ.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం వలయించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మస్తి మస్తాలో మస్తు మస్తు కబుర్లు విన్నాం కదా. సో మరి ఏకచిత్ర గానాలు వింటున్నారు. ఒక సినిమా, ఒక కథ, ఆ కథను మనసుకి మరింత దగ్గర చేసేవేంటి? సినిమాలోని పాటలు. మరి ఈరోజు ఎన్నో అందమైనటువంటి పాటలు మనకు అందించారు సంగీత దర్శకులు గోపిసుందర్. మరి వారి సంగీతం సమకూర్చినటువంటి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మనందరికీ తెలుసు ఈ సినిమాలోని పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. శర్వానంద్, నిత్యా మీనన్ కలిసి యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాని దర్శకత్వం వహించారు క్రాంతి మాధవ్ గారు. మరి సంగీత దర్శకులు గోపిసుందర్ అందించినటువంటి ఈ సినిమాలోని ఆల్బమ్ మొత్తం కలిపి 5 పాటలు ఉన్నాయన్నమాట. మరి ఆ పాటల్ని ఇవాల్టి మన ఏకచిత్ర గీతాలు ప్రోగ్రాంలో పాటలు విందాం. మరి ముందుగా కార్తీక్ చిన్మయ్ కలిసి పాడినటువంటి పాట. ప్రేమలో పడిన తర్వాత మనసులో ఎన్నో రంగులు పూస్తాయి. మరి ఆ పాట ఇప్పుడు మీ అందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఏక చిత్ర గీతాలు ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఎస్, అండ్ ఇవాళ మన షోలో 2015 సంవత్సరంలో విడుదలైనటువంటి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ గోపీసుందర్ కంపోజ్ చేసినటువంటి పాటలు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకున్నాం. కొన్ని పాటలు వినగానే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆ పాటలోని మ్యూజిక్ ఒక ఉత్సాహాన్ని మనకిస్తుంది. అండ్ ఎప్పుడో విన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాంటి ఒక స్పెషల్ పాటను పాడినటువంటి సింగర్స్ చిత్రగారు, ఐశ్వర్య గారు కలిసి పాడారనమాట. అండ్ ఈ పాటలో గోపీసుందర్ కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ సూపర్బ్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలోని పాటల్లో హైలైట్గా నిలిచినటువంటి పాట ఇప్పుడు మీరు వినబోయే మరహబా పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ దోస్తు, మరి ఏకచిత్ర గీతాలు ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఇవాళ మన షోలో మనం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల నుంచి పాటలు వింటున్నాం. జీవితం చాలా పెద్దది అనుకుంటాం, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని అందమైన క్షణాలు మనకు జీవితాంతం గుర్తుండిపోతుంటాయి. ఒక చిన్న నవ్వు, చిన్న చిన్న ప్రయాణాలు, ఒక స్నేహం, ఒక ప్రేమ, ఇవన్నీ కలిస్తేనే కదా మన చోటి జిందగీ. హిరణ్ మై పాడినటువంటి ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు రాసినటువంటి పాటలు లిరిక్స్ చాలా హైలైట్ అనమాట. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలని గుర్తు చేసుకుంటూ ఈ పాట వింటే మాత్రం డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం. మరి మీకోసం ఈ పాట గోపిసుందర్ కంపోజిషన్ చేసినటువంటి చోటి జిందగీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గీతాలు వింటున్నారు. అండ్ ఇవాళ మన షోలో మనం వింటున్నాం 2015 సంవత్సరంలో విడుదలైనటువంటి మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు సినిమా నుంచి గోపిసుందర్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ పాటలు వింటున్నాం. కాలం ముందుకు వెళుతూనే ఉంటుంది, కానీ మనస్సు మాత్రం కొన్నిసార్లు ఆ గతంలోనే ఆగిపోతూ ఉంటుంది. ఎప్పుడో జరిగినటువంటి ఒక సంఘటన, ఎప్పుడో కలిసినటువంటి వ్యక్తులు, ఎప్పుడో మొదలైన చిన్న ప్రేమ, అన్నీ జ్ఞాపకాలుగా మనతోనే ఉంటాయి. ఆ గతాన్ని గుర్తు చేసే భావంతో వినిపించే ఈ పాట గతమా గతమా. మరి ప్రియా హిమేష్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. అండ్ ఇవాళ మన షోలో మనం వింటున్నాం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల నుంచి పాటలు వింటున్నాం కదా, వారించే ప్రేమ. ప్రేమను మనం ఆపగలమా? మనసులోకి ఒక్కసారి ఎవరైనా వచ్చాక ఆ వ్యక్తిని మర్చిపోవడం అంత సులభమేనా? అందుకే ప్రేమను ఎంత వారించాలనుకున్నా అది మనసు మాట వినదు. అలాంటి గాఢమైన ప్రేమ భావాన్ని పలికించే పాట వారించే ప్రేమ. హరిహరన్ పాడినటువంటి హరిచరణ్ పాడినటువంటి ఈ పాటకి సాహిత్యం అందించినటువంటి సాహిత్యం ఈ పాటకి హైలైట్ అయితే, సంగీతంతో ఈ పాటకు ప్రాణం పోశారు గోపిసుందర్. మరి ఈ పాట మీకోసం ఇవాల్టి మన ఏకచిత్ర గీతాల్లో.

ఎస్ దోస్తు, మరి విన్నారు కదా, ఇవాళ మన ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటల్ని, సో మరి గోపి సుందర్ కంపోజ్ చేసినటువంటి పాటల్ని ఇవాళ మన షోలో విన్నాం. మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ
1: సలలే

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమా.

నవవసంతంలోకి అడుగిడుతున్న ఓ సుమబాల స్నేహితులతో కలిసి హృదయగానం చేస్తూ సంబరంగా జన్మదినోత్సవం జరుపుకుంటోంది. ఎన్నో జన్మల పుణ్యఫలితమే మానవజన్మ. అలాంటి మానవుడు పుట్టగానే స్వాగత తోరణాలతో ఆహ్వానం పలికిన ప్రకృతి పులకించిపోయిందట. ఉన్న ఈ కొన్నినాళ్లు నలుగురికి ప్రేమ పంచుతూ కష్టాల్లో ఉన్నవారి జీవితాల్లో వెలుగుపంచడమే జీవితానికి నిజమైన సార్థకత అని మనుషులు మారాలి చిత్రం కోసం కాంచనా హరణాథ్ అభినయించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన శ్రీశ్రీ, సంగీతం కెవి మహాదేవన్.

పగలు రాత్రుల్లాంటివి కష్టసుఖాలు కూడా. ఏది శాశ్వతంగా ఉండిపోదు, ఒకదాని వెంట మరొకటి. కాని మనం చేయాల్సిందల్లా ప్రయత్నించడం. అది చేయకపోవడమే నిజమైన ఓటమి. ఎవరికి వాళ్లం ఒంటరి వాళ్లమే. ముందు వెనక ఎవరూ లేరని ఆలోచించక, భయపడక, కాలం విసిరి సవాళ్లను ఎదుర్కొంటూ ఆశావాదంతో ముందుకు సాగిపోవాలని చెప్పే ఈ ప్రబోధాత్మక గీతం పొట్టిప్లీడర్ చిత్రంలోనిది. గానం ఘంటసాల, రచన కొసరాజు, సంగీతం ఎస్పి కోదండపాణి.

ప్రియుడు సరసుడనే పలుకులు వినగానే మదిలో వలపు తలపులు విరిశాయట. కోర్కెల అలలు చెలరేగి తనువు పులకించిపోయి వయసు పలవరించిపోయిన ఓ ప్రేయసి దరిచేరి సొగసులనేలి తన దిగులు తీర్చమని ఇలా పాడుతోంది. మీరు జావలీలు కూడా రాయగలరా అని గీతరచయిత శ్రీశ్రీని సంగీతదర్శకులు సాలూరి రాజేశ్వరరావు అడగగా, కలనో లేనో చూడండని ఈ జావలి రాశారట. బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం.

విరిసిన కుసుమం నీవైతే తావిని నేనై పెనవేసుకుపోతానని, పున్నమి వెన్నెలకు పొంగే కడలి నీవైతే నదిలా నీలో కలసిపోతానని, జతగా అతను వెంట ఉంటే అది నిత్యము స్వర్గమేనని, ఓ జంట వారి అనుబంధం ఎన్ని జన్మలదో అని ఇలా పాడుకుంటున్నారు. పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన యుగలగీతం, రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

అచ్చమైన ప్రణయానికి పరిణయం శుభపరిణామం. ఈ చిత్రంలోని తొలిపాట చిత్రీకరించిన ప్రాంతంలో ఉన్న కోవెలను, మోగే గంటలను కథాంశంగా సూచించి ఆ పార్శ్వాన్ని కూడా ఈ యుగలగీతంలో పొందుపరచి మబ్బులవాడ, మల్లెలమేడా లాంటి కాల్పనిక కమనీయ వాతావరణంలో పాటను పోనిచ్చిన దుక్కిపాటి మధుసూదనరావుగారి మాటను మరచిపోకుండా బంగారు కోవెలలో కొంగులు ముడివేయని అని రాశారట రచయిత సి. నారాయణ రెడ్డిగారు. పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఏ గాలిపల్లకిపైన యతించినావో అని నాయిక అంటే, ముద్దుగా మెరిసే నీ కనుపాపల అద్దంలో ఉన్నాను అని నాయకుడు బదులు చెప్పడం, నాయిక నాయకుడితో ఉన్న అనుబంధాన్ని ప్రకటిస్తూ నీ నీడలేని నాడు నిద్రించలేను అనడం కవితాత్మకంగా ఉన్న అంశాలే. మామూలు మాటలతో పల్లవులు రచిస్తూ చరణాల్లో కవిత్వ సౌరభం గుబాళింపచేస్తూ బాణీలకు రాసిన పాటల్లో ఈ గీతం కూడా ఒకటి. జ్వాలాదీపరహస్యం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం ఎస్పి. కోదండపాణి.

అప్పారావుగారు రాసిన కథ ఈ పాటకు పల్లవిగా ఉపకరించిందట రచయిత శ్రీశ్రీగారికి. తర్వాత పద్మాలయావారు దానినే తమ చిత్రానికి పేరుగా స్వీకరించారట. గాలిబుడగ ఈ జీవితం, ఓటిపడవ ఈ యవ్వనం, నిన్న మరలా రానిది, నేడే నిజం, రేపన్నది మనది కానే కాదు అని దేవుడి గోల, మనుషుల లీలా వినమంటూ సాగే ఈ గీతం దేవుడు చేసిన మనుషులు చిత్రంలోనిది. గానం ఘంటసాల, సంగీతం రమేష్ నాయుడు.

0: గుడిలో ఎందుకు రామయ్యా, విడుదల చేస్తాం రావయ్యా,
1: నిన్ను విడుదల చేస్తాం రావయ్యా, గుడిలోకెందుకు రామయ్యా,
0: నిన్ను విడుదల చేస్తాం రావయ్యా, రామయ్య రావయ్యా,
1: రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య, రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య,
2: లేవయ్య లేవయ్య,
3: లేవయ్య
2: లేవయ్య,
3: హ్యాండ్స్ అప్.
4: ఓ యువతి నీలాకాశపు కరిమబ్బుతో చెలికాడిని తన దరిచేర్చమని, తనపై జాలిచూపమని వేడుకుంటోంది. అంతలోనే అక్కడికి ప్రత్యక్షమైన చెలికాడు కలత మానమని అంటాడు. ఆ సంతోషంలో ఆమె మనసులో ఏవేవో మధుర రాగాలు వినిపించి స్వర్గాలు ఇలకు దిగివచ్చినట్టుగా అనిపించిందట. ఇక ఆ చెలికాడికేమో కలలు నిజమై కనుల ఎదుట నిలిచిన నెచ్చెలి కౌగిలిలో ఒదిగిపోవాలనిపించిందట. 1975 విడుదలైన అమ్మాయిల శపథం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన యుగలగీతం, రచన ఆత్రేయ, సంగీతం విజయభాస్కర్.

కృష్ణయ్యను కన్న దేవకికి కొన్నాళ్లు చెరసాల, బ్రతికినన్నాళ్లు కన్నీటి జ్వాలా మిగిలాయి. ఈ చిత్రంలో అంజలీదేవి ధరించిన పాత్ర కూడా అలాంటిదే. అయినా తాను బతికున్నది తనకోసం కాదు, బాబుకోసం. కన్నవారికి కడుపు తీపి ఎప్పుడవుతుందంటే పిల్లలు జీవితంలో ఎదిగి మంచి పేరు సంపాదించినప్పుడు. ఇక్కడ దేవకీ యశోదల మాతృత్వ ముద్రను ధ్వనింపజేస్తూ కృష్ణుని లీలలు గీతాలు కావడం, ఆయన మాటలు వేదాలు కావడమే వారి జన్మను ధన్యంచేశాయంటూ సాగే ఈ గీతం నిర్దోషి చిత్రంలోనిది. గానం పి సుశీల, రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల.

బొమ్మను చేసి ప్రాణం పోసి వేడుకగా ఆటలాడి విడలేని బంధాలలో బంధించి ఎప్పుడు ఎవరి నుండి ఎలా విడదీస్తావో తెలియకుండానే విడదీసి చిత్రమైన గారడీ చేస్తున్నావంటూ దేవుడి లీలలను కనుగొనడం ఎవరితరం కాదని, చిత్రమైన మాయచేస్తూ తమాషా చూస్తాడని నిజం తెలుసుకునేలోగా ఈ తోలుతిత్తిలోని వెలుగును తరిమేస్తాడని సాగే ఈ గీతం దేవుడమ్మ చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

0: స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు.
1: తన నృత్యం రక్తికి భక్తికి రమణీయ సేతువని ఆ నర్తకి ఆత్మప్రత్యయం. ఎదురుగా శ్రీనాథ బోధనలున్న

రాచగద్దెపై మహారాజు ఆసీనుడయ్యారు. శృంగార నైషధకర్త కవిరాజు బిరుదాంకితులు శ్రీనాథుడు చిందేవి మందహాసాలే అని, మరి పోతన్న చిరునవ్వులు చిలకలేదా అంటే లేదు, ఎందుకంటే ఆయన భక్త కవిశేఖరుడని, అందుకే దీవెనలందించాడని అంటుంది ఆ నర్తకి. భక్తపోతన చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

భార్యాభర్తలు చిత్రంలో కథానాయకుడికి వచ్చే కలలాగా ఇప్పుడు వినబోయే పాటను చిత్రీకరించారు ఆ సినిమా దర్శకులు. కథానాయకుని పాత్రకు ఉండే వ్యసనాలు, ధనగర్వం అన్నీ దూరమైన కథానాయికపై ప్రేమ, గౌరవం మాత్రం అలాగే ఉంటాయి. ఆ విషయం ఆమెకు అవగాహనకు రాదు. అందుకే కథానాయిక పాడే చరణాలలో ఆమెను కలువతోనూ, చండ ప్రతాపంతో చెలరేగిపోయే కథానాయకుడిని అతని ధనగర్వాణ్ణి సూర్యుడితోనూ, కిరణాలతోనూ పోలుస్తూ నర్మగర్భంగా రచించారు శ్రీశ్రీగారు. ఘంటసాల పీసుశీల పాడిన గీతం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరపు సెలవు. నమస్కారం. జై హింద్.